శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28 రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ బుధవారం. సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరు వింటున్నారు భక్తి రంజనీ కార్యక్రమంలో భక్తి గీతాలు. ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భక్తి నందిని కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం.

0: ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. సూక్తి సుధ కార్యక్రమంలో వి సుబ్బారావు గారు అందించే సూక్తి సుధను విందాం.
1: ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజైన గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణికి కొన్ని హితవులు చెబుతున్నాడు. చెప్పేది రాజుకైనా లోకంలో అందరూ పాటింపదగిన బోధలవి. ఆచార్యుడు రచించిన 3 లేఖ రచనల్లో సుహృలేఖ, రత్నావళి అన్న 2 రాజును ఉద్దేశించి వ్రాసినవి. అందులో రత్నావళి నుండి కొన్ని గ్రహిద్దాం. రాజుకు ఏ ప్రత్యేక సందర్భం వచ్చిందని ఇన్ని చెప్పాడు అంటే, ఏ సందర్భం ఉండక్కర్లేదు. మంచి మాట చెప్పడానికి మంచి మనసే సందర్భం. తత్కృతాదేవ స్నేహాత్ జగతాం అనుకంపయా అన్నాడు. నీమీది మిక్కిలి స్నేహము వలన, జగతిపై నాకున్న అనుకంప వలన హితవాక్యములు కొన్ని అప్రియమైన గాని సంకోచమేమి లేక చెప్పెదను. ఇదే ఆచార్యుని లోక అనుకంప గుణం. అవసరం కొద్దీ చెప్పే సూక్తులు సందర్భ పరిమితంగా ఉంటాయి. అనుకంపతో చెప్పేవి సర్వజనహితంగా ఉంటాయి. సర్వకాల సర్వజనహితమైన బోధలను ఒక పట్టికగా వ్రాసి ఇవ్వడం కుదరదు. మన మనసులో ధర్మోదయం కలిగే మార్గం చెబితే ఆ ధర్మోదయమే మనల్ని సన్మార్గంలోకి నడిపిస్తుంది. ధర్మోదయం అన్నది చాలా అందమైన గొప్ప మాట. ఏ మనస్థితి నుండి నీలో ధర్మాచరణ సహజ ప్రేరణగా కలుగుతుందో ఆ మనస్థితి కలగడమే ధర్మోదయం. సదాచరణ స్వభావం కలిగిన తర్వాత క్షణక్షణం ప్రవర్తనను సరిదిద్దవలసిన అవసరం కానీ, ధర్మశాస్త్ర గ్రంథాలను తిరగవేయవలసిన సరిచూసుకోవలసిన అవసరం కానీ కలగదు. ఆ స్థితి కలగడానికి ఏమి ఆచరించాలో చెప్పడానికి ఆచార్యుల వారు ప్రయత్నిస్తున్నారు. రాజా, నీలో ధర్మోద్దీపనం చేయగల సదాచరణలను మాత్రం వివరిస్తాను. పరమధర్మ యానమందున అభ్యాసములన్నీ పాదుకొనగలవు. పరమ గుణములను ఆచరిస్తే కలుగును శ్రేయోదయం అన్నాడు. సంకులితము, దుఃఖ లక్షణం కలిగిన ఈవలి తీరం నుండి నిర్వాణం అనే అవతలి తీరానికి చేర్చే వాటినే పారమితలు అన్నారు. ఈ పారమితలే పరమమైన గుణాలు. పారము అంటే తీరం. వాటిని దాటించేది పారమిత. దానం, శీలం, ధ్యానం, ప్రజ్ఞ, వీర్యం, ఓర్పు మొదలైన గుణాలే పారమితలు. వీటి సాధనాభ్యాసం వల్ల ప్రజ్ఞ ఉదయిస్తుంది. అంటే విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చే లోచూపు, సద్యస్ఫురణ చేత పొందగలిగే సదవగాహన, అదే ప్రజ్ఞ అంటారు. ఇది అందరిలోనూ సహజంగానే ఉంటుంది. ఇది ఒక అంతర్గత మనోసామర్థ్యం. కానీ మన ప్రలోభాలు, అవిద్య దీన్ని వ్యక్తం కానియకుండా అణిచివేస్తుంటాయి. ఈ ప్రజ్ఞను మేల్కొనపగలిగితే బయట నుండి బోధనల అవసరం ఉండదు. ఇది సులభంగా లభించే వస్తువు కాదు. పారమితల ఆచరణలో పురోగమించిన తర్వాత ప్రజ్ఞ కలుగుతుంది. దానివలన శ్రేయోదయం అవుతుంది. శ్రేయోదయమే నిర్వాణం అంటే. సుఖం అభ్యుదయం తత్ర మోక్షోనై శ్రేయోమత, అస్య సాధన సంక్షేప శ్రద్ధ ప్రజ్ఞా సమాసత. శ్రద్ధతో ఆచరించడం వల్ల ప్రజ్ఞ కలుగుతుంది, వివేకం కలుగుతుంది, దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. శ్రద్ధ వల్ల ఆచరణపై నిలతురు, ప్రజ్ఞ వలన మాత్రమే తెలియగలరు. ప్రజ్ఞయే మిన్న ఈ రెండింటను, దానికి శ్రద్ధయే ప్రథమ అవసరం. ప్రజ్ఞ గొప్పదే అయినా అందుకు శ్రద్ధాచరణమే ఏకైక సాధనం. శ్రద్ధ తర్వాత ఇంకా ఎక్కవలసిన మెట్టు మిగిలే ఉన్నాయి. ప్రయత్నాన్ని పట్టుదలతో సాగించడాన్ని వీర్యం అంటారు. ఆ తర్వాత నిరంతర లక్ష్య సాధన.

0: లో ఉండడాన్ని ధ్యానం అంటారు, స్మృతి అంటారు. అది నిలకడగా ఉండడాన్ని ధ్యానం. ఇవన్నీ సాధించిన తర్వాత చివరి మట్టు ప్రజ్ఞ. దానివల్ల నిర్వాణం లేక శ్రేయస్సు కలుగుతాయి. ఇన్ని అంచెల ప్రయాణానికి ప్రతిచోట అవరోధాలు ఉంటాయి. శ్రద్ధకు అవిశ్వాసమే అవరోధం. మన నమ్మకాన్ని మనమే అనుమానిస్తుంటాం. వీర్యమనే శక్తివంతమైన ప్రయత్నానికి సోమరితనమే అవరోధం. స్మృతికి మరుపే అవరోధం. ధ్యానానికి ఆకర్షణలే అవరోధం. ప్రజ్ఞకు అవరోధం అవిద్య. ఈ అవరోధాలన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. అందుకు మళ్ళీ శ్రద్ధ వీర్యాలే సాధనాలు. అప్పుడు ధర్మోదయం కలుగుతుంది. అందువలన ధర్మోదయం కలిగించే పారమితలను అభ్యసించమని ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుకు బోధించారు.
1: ఇంతవరకు వాగనాల సుబ్బారావు గారు అందించిన శ్రద్ధ గురించిన మహితోక్తులను విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతున ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
1: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు NDRF ఆరు స్ట్రీమ్. థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం, ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశమనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
2: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లో ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాము. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగలని, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నిధి గారు ఇచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట, ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు
0: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన

0: నిన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. फ्रांस देशस्य यात्रावधौ स्वकीय प्रवासस्य चरमे सोपाने प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः रात्रौ पेरिस नगरं सम्प्राप्तवान्. पेरिस नगरे आगमन समये विश्रांति निलये एकत्रिताः भारतीय समुदायस्य सदस्याः उत्साहपूर्वकं तदीय भव्यं स्वागतम् अकुर्वन्. अद्य प्रधानमंत्री प्रमुख विपणीनां मुख्य कार्यकारिभिः सह चर्चां करिष्यति. तदनन्तरं सः यूरोप महाद्वीपस्य प्रमुख प्रौद्योगिकी मञ्चे विवाटेक् शिखर सम्मेलने भागं ग्रहीष्यति. तत्र च स्वसम्बोधनं प्रदास्यति. सायंकाले असौ एकस्मिन् सामुदायिक कार्यक्रमे भारतीय प्रवासिभिः सह संवादं विधास्यति. G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः. मुख्य वक्तव्ये नेतृभिः अमेरिका ईरान देशयोर्मध्ये संजातं सन्धिनिश्चयम् अभिनन्दितम्. अन्य घोषणापत्रे G7 देशैः मादक द्रव्यस्य अवैध कार्यं निरोद्धुं संकल्पो विहितः. अस्मिन् अभियाने ब्राजील दक्षिण कोरिया देशौ अपि सहमतिं प्रदर्शितवन्तौ. फ्रांस देशस्य एवियन नगरे चलायमाने G7 शिखर सम्मेलने प्रधानमंत्री नरेन्द्र मोदी सर्वहितकारी सतत आर्थिक विकासः इत्याख्ये मुख्य विषये आयोजितायां महत्वपूर्ण कार्यगोष्ठ्यां भागं भजते. सत्रेऽस्मिन् G7 देशाः सहभागी राष्ट्राणि अन्ताराष्ट्रिय मुद्रा कोषस्य OECD इत्यस्य च प्रतिनिधयः उपस्थिताः सन्ति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य मध्यप्रदेशस्य ओडिसायाः च 5-दिवसीयायां यात्रायाम् अस्ति. प्रथमदिवसे सा मध्यप्रदेशस्य बैतूल नगरे आध्यात्मिक जागृत्या जनजातीय समाजस्य सशक्तिकरण कार्यक्रमे भागं ग्रहीष्यति. द्वितीय दिवसे सा ओडिसायाः रायरंगपुरे चिकित्सा शिविरस्य ग्रामीण जल आपूर्ति परियोजनायाः च उद्घाटनं विधास्यति. तृतीय दिवसे राष्ट्रपतिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह पहाड़पुरे कौशल केन्द्रस्य निरीक्षणं करिष्यति. सहैव रायरंगपुरे जनसभां च संबोधयिष्यति. चतुर्थदिवसे सा जून मासस्य 21 दिनांके जबलपुरे अन्ताराष्ट्रिय योग दिवसोत्सवे भागं ग्रहीष्यति. सहैव रानी दुर्गावती विश्वविद्यालयस्य दीक्षांत समारोहे अध्यक्षतां विधास्यति. यात्रायाः चरमे सोपाने सा क्यूनो राष्ट्रिय उद्याने सहरिया जनजातीय सदस्यैः चीता अन्वेषकैः च सह संवादं विधास्यति. संयुक्त राष्ट्र संघस्य खाद्य संस्थाभ्यां खाद्य एवं कृषि संघटनेन अथ विश्व खाद्य कार्यक्रमेण च विज्ञापितं यत् आगामिषु मासेषु युद्ध जलवायु परिवर्तन धन न्यूनता कारणात् विश्वस्य 13 प्रमुख क्षेत्रेषु बुभुक्षा संकटं अधिकं गभीरं भविष्यति. संयुक्त प्रतिवेदनस्यानुसारं सम्प्रति जगति षड्षष्ट्युत्तर द्विशत कोटि जनाः तीव्र खाद्यासुरक्षया पीडिताः सन्ति। अस्यां सूच्यां सुडान, दक्षिण सुडान, यमन, फिलिस्तीन, नाइजीरिया, सोमालिया चेत्यादयः देशाः अत्यधिक संकटग्रस्ताः सन्ति। प्रतिवेदने चिन्ता प्रदर्शिता यत् विंशति द्वाविंशति तः परं मानवीय सहायतायै प्राप्यमाणं धनं 60% न्यूनं जातम्। WFF संस्थायाः कार्यवाहक निदेशकः कार्ल स्काउ महोदयः अवोचत् यत् यदि शीघ्रं किमपि कार्यान्वयनं न क्रियते तर्हि कोटिशः जनाः दुर्भिक्षस्य गर्ते पतिष्यन्ति। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य राइडरहेम नगरे प्रचल्यमाणायाः FIH प्रो लीग स्पर्धा मालिकायाः द्वन्द्वे भारतीय पुरुष हॉकी दलेन जर्मनी दलं 3-1 इत्यांकान्तरालेन पराजितम्। इति वार्ताः।
2: आकाशवाणी నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు

0: ప్రసార వివరాలు. ప్రసార వివరాలు వినే ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలను విందాం. ఏడు గంటల 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు. ఇంకా 7:30 డాక్టర్ విశాల్ హిందూర్ న్యూరోసైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ గారి సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారి సలహాలు సూచనలు వింటారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు వాట్సాప్ ద్వారా చిన్న సందేశాన్ని పంపించి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నెంబర్ 8462245066 నెంబర్. అలాగే 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3 గంటల వరకు కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 అభిరుచి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:10. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు ఈ సాయంత్రం, రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను వింటారు. 7:05

నిమిషాలకు తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 8:30 లలిత గీతాలు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 11:45 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై ప్రత్యేక కార్యక్రమం 18వ భాగం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 11:45 ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు.

0: కాలంలో భారత్ ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్దరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకయాను పునరుద్దరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిశీలించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ICC మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన

భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో ఈరోజు వింటారు ప్రబోధ గీతం ప్రకటనలు 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు, ఇంకా 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల కామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
9: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
6: సంప్రదించండి
9: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
9: సెల్ 7799090505.
10: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
10: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు రేపు ఉదయం ప్రసారమయ్యే ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 7:30 నిమిషాలకు నవీన్

సూపర్ స్పెషాలిటీ కంటే ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాటరాక్ట్ రెటీనా మోతెబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు శ్రోతలకు. మరో గమనిక, రేపుదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యల్లో మైండ్ బాడీ రిలేషన్ గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక

0: స్వాతి కిరణం సినిమా నుండి పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి, డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలిల్వాడి నిజామాబాద్.
2: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
2: ఏందే తల్లి ఇట్లా విలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
3: అవును సోదమ్మా.
2: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే గదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా గంజాయి గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
3: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
2: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డి అడిక్షన్ సెంటర్లా చాలా మందికి నయమైంది.
3: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకొని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
1: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్ ఖలిల్వాడి నిజామాబాద్.
4: శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు మానసిక వైద్యంలో ఎలాంటి అధునాతనమైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి అనే అంశంపైన మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూడండి, మనకు సైన్స్ అనేది ముఖ్యంగా మెడికల్ విభాగంలో కొత్త కొత్త వైద్య విధానాలు మనకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. మనకు శాస్త్రవేత్తలు చేస్తున్న రీసెర్చ్ కానీ దానివల్ల మనకు చాలా మంచి పరిణామాలని మనం చూస్తున్నాం. అందులో భాగంగా మానసిక వైద్యంలో కూడా ముఖ్యంగా న్యూరో సైకియాట్రీ అంటే ఈ యొక్క మెదడుకు సంబంధించిన ఈ పరిశోధనలలో ప్రతిరోజు కొత్త కొత్త విభిన్న కోణాలు మనం చూస్తున్నాము. దానికి విరుగుడుగా అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. గత వారం మనం తెలుసుకున్నాము, ముఖ్యంగా ఇప్పుడు మొదటగా మనం చూసేది ఏంటంటే డిమెన్షియా, ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు. ఒకప్పుడు వృద్ధాప్యంలో మతిమరుపు వస్తే ఎలా అని గుర్తించడం కష్టం ఉండేది, ఇప్పుడు దానికి ఆ వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని మనం ఆస డిమెన్షియా అంటాము. తర్వాత రకరకాల డిమెన్షియాస్ ఉన్నాయి, వ్యాస్కులర్ డిమెన్షియా అని, తర్వాత ఫ్రాంటో టెంపోరల్ అని. ఇలాంటి మతిమరుపు అంటే శాశ్వత మతిమరుపు నుంచి వృద్ధులు బయటపడడానికి ముందు జాగ్రత్త గుర్తించి కొన్ని రకాల మందులు వచ్చినాయి. వాటిని ఏమంటామంటే యాంటీకోలినర్జిక్ అంటే తర్వాత మన యొక్క ఈ మెమరీకి కావాల్సిన కోలినర్జిక్ ప్రసారాన్ని పెంచడానికి, మెదడు యొక్క నాడీ కణాల పనితనాన్ని పెంచడానికి అధునాతన మందులు వచ్చినాయి. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనము వీలైనంత తొందరగా గుర్తించి తొందరగా ఈ డిమెన్షియా ట్రీట్మెంట్ అంటే మతిమరుపు సమస్యకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వృద్ధులలో చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. తర్వాత మరి రెండవది ఏంటంటే ఇప్పుడు డి అడిక్షన్ ట్రీట్మెంట్. చాలా మందిలో ఏంటంటే మత్తు పదార్థాలు, మీరు చూస్తున్నారు యువత అనేది మత్తు పదార్థాలకు విపరీతంగా బ్యానిస్ అవుతున్నారు. అంటే అది లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది ఒక మత్తు పదార్థాలు తీసుకుంటే వస్తుంది అనేది ఒక దురభిప్రాయం అనేది ఈ ప్రజల్లో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కరెక్టే ఇది మత్తు పదార్థాలు తీసుకుంటే ఒక ఎంజాయ్మెంట్ ఒక పార్టీ అని వాళ్ళు చాలా మంది బ్యానిస్ అవుతున్నారు. సో దీనికి ఏంటంటే ఇప్పుడు అధునాతనమైన డి అడిక్షన్ విధానం వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు ఆల్కహాల్ మానేయాలనుకుంటారు, చాలా మంది మానేయలేకపోతుంటారు. వాళ్ళకి ఆల్కహాల్ మానేయడానికి ఇప్పుడు అధునాతనమైన మందులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆల్కహాల్ని ఏంటంటే కొందరు ఆల్కహాల్ తీసుకుంటారు, దాన్ని మానవేద్దాం అనుకుంటారు, కానీ దానిపైన పదే పదే తాగాలనే ఆలోచనలు వస్తుంటాయి. దానివల్ల కోరిక క్రేవింగ్ అంటాం, ఆ క్రేవింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఆ క్రేవింగ్ తగ్గడానికి ఇప్పుడు మనకు అధునాతన మందులు శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకోవాలని బుద్ధి పుట్టకుండా మందులు ఉన్నాయి, తర్వాత ఆల్కహాల్ మానివేయడానికి మందులు ఉన్నాయి. ఒకవేళ ఆల్కహాల్ కొందరు మొండి కేసులు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే మేము ఆల్కహాల్ ఎట్టి పరిస్థితులు తీసుకోవడమే అని మొండి కేసు కూర్చుంటారు. అలాంటి వాళ్ళకు కూడా విరుగుడుగా ఏంటంటే కొన్ని రకాల మందులు వచ్చినాయి. ఏంటంటే ఈ డిటరెంట్ ఏజెంట్స్ అంటాం, ఈ డైసల్ఫ్యూరమ్ అనే ఒక మందులు వచ్చినాయి. అలాంటి మందులు

0: ఇచ్చినట్లయితే వాళ్ళు పొరపాటున ఆల్కహాల్ తీసుకున్నా కానీ అది వామిటింగ్ అయిపోయి అది ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్, చి ఇది ఆల్కహాల్ ఇలా ఉంటుందా అని ఒక విరక్తి పుట్టే విధంగా కూడా మందులు వచ్చినాయి. దానివల్ల వాళ్ళు మొండి కేసులను కూడా ఆల్కహాల్ మాన్పించడానికి ఇప్పుడు మనకు అధునాధునమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు చాలామంది ఈ సిగరెట్ తాగడము, బీడి తాగడము, జరద తంబాకు తినడము, ఇలా హుక్కాలు పట్టడము, ఇలాంటి వాళ్ళకు చాలామంది కల్చర్ ఒక వాళ్ళ దైనందిన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. మీరు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే వాళ్ళు పొద్దున భోజనానికంటే ముందు భోజనం తర్వాత ఆ తంబాకు నములుతుంటారు, లేదా గుట్కా నములుతుంటారు, జరదా వేసుకుంటుంటారు, ఆకు తంబాకు అనుకుంటారు, జరదా తింటుంటారు. కొందరైతే పొద్దున్న లేవని బీడీలు పడుతుంటారు, ఆ బీడీలతో కట్టలు పడుతుంటారు, ఈ సిగరెట్లు పడుతుంటారు, హుక్కాలు పడుతుంటారు. వీటికి మనం వెరుగుడుగా ఇప్పుడు ఏంటంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనే ఒక వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మనకు ఎవరైతే ఈ పొగాకులో ఉండే నికోటిన్ అనేది వాళ్ళకి అలవాటుగా మారేటట్టు చేస్తుంది కాబట్టి, మనం ఏంటంటే కొద్ది మోతాదులో హానికరం కాకుండా వాళ్ళకి ఇచ్చి దాని నుంచి బయటపడేసి వాళ్ళు మళ్ళీ దాని సిగరెట్ జోలికి పోకుండా, బీడి తంబాకు జోలికి పోకుండా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇది గమనించి మనం డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి క్రానిక్ స్మోకర్నైనా కానీ బీడి పెట్టే వాళ్ళనైనా కానీ దా వాళ్ళని మనము మాన్పించవచ్చు. ఇంకా ఇందులో అధునాతనమైన పుంతలు ఏంటంటే మనకు కొత్త రకం వైద్య విధానం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ట్యాబ్లెట్లు చూయింగ్ గమ్ లాగా వచ్చేవి, లేదా చప్పరిచ్చే బిల్లలు వచ్చేవి ఈ సిగరెట్ బీడి తంబాకు గుట్కా మానివేయడానికి. కొందరు ఏంటంటే అందులో సార్ మేము మింగలేకపోతున్నాము, ఇవన్నీ నాకు తీసుకోలేకపోతున్నాము అనే వాళ్ళకి ఏంటంటే ఒక అధునాతనమైన వైద్య విధానం ఏంటంటే ప్యాచెస్ అంటే జస్ట్ శరీరానికి అంటుకునే చిన్న స్టిక్కర్ లాగా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక డైలీ ఒక 20 సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఆయన ఎంత మోతాదులో సిగరెట్ తాగుతున్నాడో అంత మోతాదు సంబంధించిన స్టిక్కర్లలో ఒక ప్యాచ్ అంటాం. ఆ ప్యాచ్ జస్ట్ శరీరానికి అంటించుకుంటే అందులో ఆ ప్యాచ్ అనేది అందులో ఉండే మందు అనేది శరీరంలోనికి వెళ్ళి వాళ్ళకు తాగాలని బుద్ధి పుట్టకుండా ఆ సిగరెట్ మానివేసే విధంగా, గుట్కా జరదా మానివేసే విధంగా తోడ్పడుతుంది. సో ఇందులో ఏంటంటే రకరకాల డోసెస్లో రకరకాల కంఫర్ట్స్తో ఈ ప్యాచెస్ అనేది రావడం జరిగింది. దానివల్ల చాలా సులువుగా సిగరెట్ మానివేసే అధునాతనమైన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ప్రజలు వీటిని గమనించి ఈ వైద్య విధానం తీసుకోవాలి. తర్వాత ఇంకోటి గంజాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ముఖ్యంగా యువత ఈ గంజాయికి బానిస అవుతున్నారు. ఈ గంజాయి బానిస అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చాలామంది తెలియదు. సో ఇప్పుడు గంజాయి మాన్పించడానికి, తర్వాత ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం కొకైన్ 20 రూపాయల నోటుతో ఇట్లా, లేదా 100 రూపాయల నోటుతో ఇట్లా పీరుస్తుంటారు ముక్కులకి, అలాంటి వాటికి. తర్వాత నల్లమందు, ఇప్పుడు ఓపెన్ ఉంటాం మనము. చాలామంది ఏంటంటే ముఖ్యంగా యువత ఈ నల్లమందు, ఇప్పుడు ఈ బయట దొరికే నల్లమందు, తర్వాత ఓపిఐడి సంబంధించిన మందులు, కొందరైతే ఏంటంటే ఇప్పుడు మనం ఎమర్జెన్సీ పేషెంట్లకు ఇస్తాం, కాలిన గాయాలు నొప్పి తెలియకుండా ఈ నల్లమందు ఇంజెక్షన్స్ ఉంటాయి అవి ఇస్తాం. తర్వాత కొన్ని రకాల అనసీషియా మందులు ఉంటాయి, ఈ వీటికి కూడా కొందరు బానిస అయిపోయి ఏం చేస్తుంటారంటే వాటిలో మత్తు అనేది వాటిలో ఉండే కొన్ని కెమికల్స్ అనేవి వాళ్ళ మెదడులో కొన్ని మెదడులోకి చేరి అవి ఒక ఉత్తేజమైన రసాయన విడుదల చేసి వాళ్ళకి బానిసేటట్టు చేస్తున్నది. కాబట్టి ఆ బానిస నుంచి విముక్త అయ్యే విధంగా మనకు ఇప్పుడు రకరకాల మందులు వచ్చినాయి. ఆ మందులు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఈ నల్ల మందు నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి ఇప్పుడు మనకు ఓపియాయిడ్ డిఅడిక్షన్ అంటాము, ఎవరైతే ఇట్లాంటి నల్ల మందు మార్ఫిన్ కానీ లెపెత్డిన్ కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఈ కోరెక్స్ అంటే కొన్ని రకాల మందులు అనేవి ఏంటంటే ఈ నల్ల మందు అనేది దగ్గు తగ్గడానికి కూడా పనిచేస్తుందని మెడికల్గా డాక్టర్స్ ఇస్తారు, కానీ అదే అదనుగా చూసుకొని ఆ సిరప్లు అలానే తాగిస్తుంటారు, అదే మందులు వేసుకుంటారు. అలాంటి వల్ల కూడా అధునాతనమైన చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. సో మీరు మంచి మందులు తీసుకొని దాని నుంచి బయటపడవచ్చు. నిద్ర, చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే నిద్ర స్లీపింగ్ పిల్స్ ఎట్లా వాడుతున్నారంటే వాళ్ళు విపరీతంగా ట్యాబ్లెట్స్ వాడడం వలన వాళ్ళలో ఒక మత్తుగా అలవాటు అయిపోయి అది లేకుంటే ఉండలేని పరిస్థితి అనేది ఏర్పడుతున్నది. కొందరికి అది మానేసినప్పుడు ఈ ఫిట్స్ రావడము, తర్వాత వింతగా ప్రవర్తించడం అనేది జరుగుతున్నది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి అధునాతనమైన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గుల్ఫారం కళ్ళు. ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తుంటాము గ్రామీణ ప్రాంతాల్లో ఈ గుల్ఫారం కళ్ళు తాగుతుంటారు. తాగిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడో తీర్థయాత్రలకు లేకపోతే ఈ గల్ఫ్ కార్మికులని అట్లా వెళ్తుంటారు, అక్కడ వెళ్ళి ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. సో వాళ్ళకు కూడా ఇప్పుడు అధునాతనమైన మనకు మందులు వచ్చినాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వాళ్ళని తక్కువ ధరకు మంచి ట్రీట్మెంట్తోని పూర్తిగా బయటకు తీసుకురావచ్చు. వాళ్ళకి ఫిట్స్ మందులు కూడా అవసరం లేదు, ఎందుకంటే చాలామంది తెలియక ఫిట్స్ వచ్చిందని సంవత్సరాల తరబడి ఫిట్స్ మందులు వాడతారు. అలాంటి మందులు ఏమి అవసరం లేకుండా మంచి డిఅడిక్షన్ విధానం ద్వారా వాళ్ళని మాన్పియడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనం డిఅడిక్షన్లో మన శాస్త్రవేత్తలు చేసిన విజయం ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం యాంగ్జైటీ, ఎవరి ఇంట్లో చూసినా కానీ కోవిడ్ పీరియడ్లో గుండె దడదడ భయం భయం, నిద్ర పట్టడం లేదు సార్, కాళ్ళు చేతులు నొప్పుతున్నా, ఇలాంటి వాటికి ఒకప్పుడు ఏంటంటే కొన్ని రకాల మందులు ఉండేవి. ఇప్పుడు చాలా ఎలాగంటే మందులు మింగనవసరం లేకుండా కూడా ఇప్పుడు చిన్న ఇట్లా స్ట్రిప్ లాగా ఒక మనం చాక్లెట్ లాగా ఇట్లా జస్ట్ చప్పరిచ్చే మందులు కూడా వచ్చినాయి. జస్ట్ ఇట్లా ఒక మనకు దడదడ భయం భయం వచ్చినప్పుడు జేబులో పెట్టుకుంటే చాలు, ఇట్లా మామూలుగా చిన్న పేపర్ లాగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ యాంగ్జైటీ కానీ ఈ టెన్షన్ కానీ తగ్గడానికి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూకి వెళ్తుంటారు, లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తుంటారు, వాళ్ళలో ఒక సోషల్ ఫోబియా ఉంటుంది, భయం ఉంటుంది, అయ్యో అంత పెద్ద పర్సన్ కలవాలంటే నాకు భయం వేస్తుంది అనుకుంటారు. లేకపోతే బాగా చదివే విద్యార్థి కూడా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలేను, ఇంకా నేను పారిపోయి వచ్చేస్తాను, నాకు అవసరం లేదనే విధంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏంటంటే ఒక మంచి మందులు కనిపెట్టారు. ఏంటంటే సింపుల్గా ఎనీవేర్, అంటే మన మీద ట్యాబ్లెట్ మింగన అవసరం లేదు, ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది. స్ట్రిప్ని జస్ట్ ఏంటంటే మనకు ఒక పేపర్ లాగానే ఉంటుంది, అది జస్ట్ నాలుగు కింద పెట్టేసుకుంటే పూతరేకుల్లాగా, ఇప్పుడు మనకి మన స్వీట్ తింటుంటాం పూతరేకుల్లాగా అలా ఉంటుంది అనమాట, చిన్న స్ట్రిప్ లాగా అది పాకెట్ నుంచి జస్ట్ చింపేసి ఆ పేపర్ లాంటి నాలుగు కింద పెట్టేసుకుంటే మనకేమవుతుందంటే ఆ టెన్షన్ అనేది తగ్గిపోయి మనోధైర్యం అనేది పెరిగి వాళ్ళలో ఒక రిలాక్సేషన్ వస్తుంది. వాళ్ళు ఎలాంటి అంటే పెద్దవాళ్ళు చెప్తారు కుండను కూడా పిండి చేయగలిగిన ధైర్యం అనేది ఉండాలంటారు కదా, అలాంటి ధైర్యం వచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఫేస్ చేయగలుగుతారు, తర్వాత పెద్ద పెద్ద లీడర్స్ కలగలుగుతారు, మంచిగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, కానీ ఒక యాంగ్జైటీ అనేది ఒక భయం అనేది ఏంటంటే మనిషిని వెనకడుగు వేయడానికి చేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని కూడా మనం తొలగించి మనకు అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, బ్రహ్మాస్త్రాలు లాంటి మందులు ఇప్పుడు మనకు మానసిక వైద్యంలో వచ్చినాయి. సో కాబట్టి ప్రజలు వీటిని ఉపయోగించుకొని మీరు మీ యొక్క గోల్స్ని మీ యొక్క టార్గెట్స్ అచీవ్ కావచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే చేసిన పని పదే పదే చేస్తుంటారు, ప్రతిసారి ఏదో నాకేదో జరుగుతుంది, లేకపోతే ఈ ఇలా పదే పదే చేస్తేనే నాకు బాగుంటుంది అని చేతులు కడుగుతుంటారు, కాలు కడుగుతుంటారు, తర్వాత ఇంట్లో కొంచెం పరిశుభ్రంగా ఉండాలనుకుంటారు, ఎవరైనా ముట్టినా చేసినా భయపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏదో దయ్యం పట్టిందో భూతం పట్టిందో అనుకునే విధంగా మనలో మూఢనమ్మకాలు ఉన్నాయి. సో అదేం కాదు, దాన్ని ఆ రసాయనాలు మెదడులో కొన్ని రసాయనాలు పెరగడం వలన కొన్ని తగ్గడం వలన ఆ హెచ్చు తగ్గుల వలన జరిగే మార్పులే ఇలాంటి లక్షణాలు. వాటిని కూడా మనం కంట్రోల్ చేసే రసాయనాలు కంట్రోల్ చేసే రకాల మందులు వచ్చినాయి. సో ఆ మందులు ఇస్తే ఏమవుతుందంటే మనకు మళ్ళీ ఆలోచనల్ని మనం కంట్రోల్కి తీసుకురావచ్చు. సో ఇది ఒక రకమైన వైద్య విధానం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. చాలామందిలో ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే ఈ కోవిడ్ పీరియడ్లో వాళ్ళు ఆ ట్రామా, అంటే మొన్న ఏంటంటే ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చనిపోవడం కానీ కోవిడ్ బారిన పడడం కానీ ఆ భయానకరమైన సంఘటనలు చూసి ఆ మెదడులో మన యొక్క స్టోర్ అయిపోయి ఉంటాయి, ఆ మెమొరీస్ అనేవి గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళలో గుండెలో దడదడ భయం భయం వస్తుంది. సో అలాంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వలన ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఆ ట్రామా అంటే మానసిక గాయాన్ని నయం చేయడానికి మనకు మంచి రకాల మందులు వచ్చినాయి. సో అది ఒక రకమైన మనం మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం. కాబట్టి మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు ఈ అధునాతనమైన చికిత్సా విధానాల ద్వారా, అంటే ఈ అధునాతనమైన చికిత్సా విధానాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి వీటిని వాడుకొని వీటిని ఉపయోగించుకొని చిన్న చిన్న సమస్యలు రాకుండా ముందుగానే తొలుత దశలోనే మీరు ఈ మందులు వాడినట్లయితే మనం ఏమంటామంటే మొగ్గ దశలోనే, పెద్దవాళ్ళు అంటారు కదా మొక్క ఇవ్వంగు అనేది మానే ఇవ్వంగున అంటారు, సో ఈ మొక్క దశలోనే దాన్ని మనము ట్రీట్మెంట్ చేసినట్లయితే మనకు రేపు మానయి మమ్మల్ని మనని ఇబ్బంది పెట్టదు. సో కాబట్టి ప్రజలు ఈ అధునాతనమైన వైద్య విధానాలను వాడుకొని సమస్య నుంచి బయటపడి మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇంతవరకు డాక్టర్ విశాల్ ఇందిర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎక్స్ట్రా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు. ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ MR సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలను సూచనలు అందిస్తారు. గమని

అలాగే ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి. శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాసిక్ వంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి. శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాతలహరి కార్యక్రమం, మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో కూడా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పాట.

మీరు వింటున్న ఈ పాట వినోదం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర శ్రీనివాసమూర్తి గారు, చిత్ర గారు శ్రీనివాసమూర్తి గారు వారి బృందం పాడిన ఈ పాట వినోదం సినిమా నుండి.

కార్యక్రమంలో మరో పాట, ప్రేమదేశం సినిమా నుండి ఈ పాట. టబు అబ్బాస్ వినీత్ నటించిన ఈ సినిమా.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్ నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్ నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎక్కువ కామన్గా మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. 10 కపుల్స్లో ఒక కపుల్ పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ దగ్గరికి మోస్ట్ కామన్గా వస్తున్నారు. దానికి ఫ్యాక్టర్స్ వేరే వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్గా కానీ, లేదు అనుకుంటే సోషల్గా కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్తో కానీ, లేట్ సెటిల్మెంట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్, ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటాం దాన్ని అంటే, ఫస్ట్ మనకి ఒక కపుల్ మ్యారేజ్ అయిన కనీసం 12 మంత్స్ లోపు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉండి కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది మనకి నార్మల్గా కూడా 2-3 మంత్స్కే వస్తున్నారు, బట్ అది ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్లో కూడా మనకి ఏ ప్రొటెక్షన్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వలేదు పేషెంట్ అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు ఒకసారి బేబీ ఉంది, లేదు రికరెంట్ 1-3 సార్లు అబార్షన్లు అయ్యి తర్వాత పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి వేరే కాజెస్ ఉంటాయి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. మనం ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీయా సెకండరీ అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదా, లేదు అబార్షన్స్ అట్లా కన్సీవ్ అయ్యి అబార్షన్లు అయ్యి, లేదంటే ఒక బేబీ ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అలాంటి హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది, ఏంటి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి? 2 రకాలుగా కపుల్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఆడవారిలో ఉన్న లోపాల కారణంగా కానీ మగవారిలో ఉన్న కొన్ని కపుల్స్లో ఏంటి ఇద్దరికీ ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఎక్కే టైంలో ఇద్దరికి ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గో ఫర్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ మోస్ట్ కామన్గా 20% to 30% ఫీమేల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, 15% to 20% మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. కొంతమందిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 40% ఆఫ్ ద కపుల్స్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో అసలు ఇద్దరికి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అదేంటి అంటే అన్నోన్ కాజెస్ అంటాం. దానికి కరెక్ట్గా మనము పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆడవారికి చూస్తాం, తర్వాత మగవారికి చూస్తాం. ఇద్దరికి ఏం లేదు, నార్మల్గా ఉంది, కానీ లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంది, మదర్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకుంటే సొరగేట్ మెజర్స్ ద్వారా కూడా అంటే డోనార్ ఓవమ్ కానీ డోనార్ ఎగ్ ద్వారా కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉండి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మోస్ట్ కామన్గా న్యాచురల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరికైనా ఆడవారిలో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు, లేదు గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గర్భసంచి గ్రోత్ కానీ ఎగ్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, లేదు మేల్లో అయితే సెమెన్ అంటే ఏంటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం కానీ, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉండడం కానీ, కణాల మోటిలిటీ కానీ కణాల మూమెంట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటంటే ఎందువల్ల వస్తుందనేది ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చూద్దాం. ఫీమేల్ పార్ట్నర్లో మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి దాకా వెళ్ళలేకపోవడం. గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయి,

ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, వాటి ద్వారా గర్భసంచి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఆ ట్యూబ్ లో ఏమైనా బ్లాక్ ఉన్నా, ట్యూబ్ లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా అది వెళ్ళదు కాబట్టి అప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ ఏంటంటే యూట్రస్. యూట్రస్ లో ఏం డిఫెక్ట్ ఉంది, యూట్రస్ కి గడ్డల్లాగా అట్లా ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటాం కదా అలా ఏమైనా అయినా, లేదా యూట్రస్ లో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే ఆ ఎగ్ వీర్యకణాలతో కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయిందో, బేబీ ఫామ్ అయిందో, ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత గర్భసంచికి వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. ఆ అతుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అదే ఒక రీజన్. లింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భసంచి మూత దగ్గర వీర్యకణాలు పైకి రావడానికి ఏమన్నా దారిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అవి కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అనుకుంటే ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తనలో. హార్మోన్స్ బాడీలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోన్స్ అన్ని లేడీస్ లో కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవ్వడం టైంకి, ఆ ఎగ్ కరెక్ట్ ప్రాపర్ గా గ్రో అవ్వడం ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాక మన కన్సీవింగ్ లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఓవ్యులేషన్ ప్రాబ్లం. ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం. ఇప్పుడు నీటి బుడగల ప్రాబ్లం అన్నది ఎవరిలోనైనా ఎక్కువగా వస్తుంది, పెళ్లి అయిన వాళ్ళలో కానీ పెళ్లి కాని వాళ్ళలో కానీ మోస్ట్లీ. ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, లావుగా ఉండడం, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే అడిపోజ్ టిష్యూ అనే కొవ్వు అనేది ఎక్కువగా మన పేరుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ కొవ్వు ద్వారా ఆ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎగ్స్ అన్నవి ప్రాపర్ సైజ్కి రాకుండా ఎగ్ గ్రోత్ అనేది ఉండదు, సో ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇది మోస్ట్ కామన్గా ఈ కాలంలో అయితే మోస్ట్ కామన్గా పీసీఓడి అనేది ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్స్లో, ట్యూబ్స్లో ఏంటంటే ట్యూబల్ బ్లాక్, ట్యూబ్ బ్లాక్ ఉంది, ట్యూబ్ కంప్లీట్గా మూసుకుపోయింది అనుకోండి, రిలీజ్ అయిన ఎగ్ అది క్వాలిటీ ఎగ్ అయినా కాకపోయినా అది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చిన ఎగ్ కూడా యూట్రస్ని రీచ్ అవ్వదు అనమాట. ఆ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా కన్సీవింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా ఉండేది గర్భసంచిలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే గర్భసంచికి గడ్డలు రావడం కానీ, లేదు గర్భసంచి పొర ఎక్కువగా మందం రీచ్ కాలేకపోవడం, ఫర్టిలైజ్ అయిన ఎగ్ అన్నది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి, అంటే ఏంటి గర్భసంచికి అతుక్కొని అక్కడ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ గర్భసంచి పొర దానికి కావాల్సినంత ప్రాపర్ మందం లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అతుక్కోక మనకు ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రానివ్వదు, అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఏజ్ ఫ్యాక్టర్స్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా మోస్ట్ కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది ఫీమేల్స్. ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ పార్ట్నర్కి దేనివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే తక్కువగా స్పర్మ్ కౌంట్, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం, లేదా వీర్యకణాల్లో గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం, అంటే వాటి ఉండాల్సిన షేప్ సైజులో డిఫరెన్స్ రావడం, వాటి మొటిలిటీలో అంటే అవి కదలికలో ప్రాబ్లం ఉండడం. మామూలుగా వీర్యకణాలు అన్నవి గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపల నుంచి మొత్తం పాస్ అయ్యి ట్యూబ్లో ఎగ్ని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి మూమెంట్ అన్నది ప్రాపర్గా ఉండాలి వీర్యకణాలది. అలాంటి మూమెంట్ ప్రాపర్గా లేకపోయినా అవి ట్యూబ్ని రీచ్ అవ్వక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ మూడు కామన్, తక్కువ స్పర్మ్స్ ఉండడం, సైజ్ అండ్ షేప్ కరెక్ట్గా లేకపోవడం, ట్రాన్స్పోర్ట్లో కదలికలో ప్రాబ్లం ఉండడం, ఈ మూడు అన్నవి మెయిన్ రీజన్స్. తక్కువ స్పర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది? ఒకటి, మేల్ పార్ట్నర్లో మనకి స్పర్మ్ని ఏంటంటే ఆ వీర్యకణాలు ఫామ్ అవ్వడంలో ఇబ్బంది పడడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. వీర్యకణాలు ఎక్కడైతే ఎగ్స్ అనేది వాళ్ళ మేల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండడం, వాటి ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండడం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళకి టెస్టిస్ అంటాం, ఆ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన వీర్యకణాలన్నీ సెమెన్లోకి అంటే ఏంటంటే వీర్యంలోకి రాగలగాలి, ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వీటన్నిటికీ తీసుకుంటూ ఉంటే మనము తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొన్ని కపుల్స్లో అయితే ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది, అంటే మేల్ పార్ట్నర్లో అయితే మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ వీ కెన్ ట్రీట్ ఫైర్. లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్తో ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు వాళ్ళు, సెట్ అయ్యే పరిస్థితిలో లేదు ఆ ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో డోనార్ ఎగ్, డోనార్ స్పెర్మ్ అనేది కూడా వచ్చాయి. కానీ అవి ఫస్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ అయ్యి తర్వాత అసలు అలాంటి ఛాన్సెస్ ఏం లేవు అన్నప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అన్ఎక్స్ప్లెయిన్ అంటాం అనమాట. ఏంటంటే రీజన్ ఏం కనబడదు మనకు, అన్ని నార్మల్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, మేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, బట్ కన్సీవింగ్లో ప్రాబ్లం ఉంటుంది.

0: సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. అది మోస్ట్ కామన్గా 20% ఆఫ్ ద కపుల్స్లో చూస్తూ ఉంటాం మనం. దానికి మనం ఏంటంటే పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, కరెక్ట్ టైం ఆఫ్ ఫర్టిలైజేషన్ కపుల్కి తెలియకపోవడం, అది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఏంటంటే కరెక్ట్గా ఎగ్ 14th డే ఆఫ్ సైకిల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన టైంలో ఫర్టిలైజేషన్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినాక వితిన్ 24 అవర్స్లో, అంటే అది వీర్యకణంతో కలవకపోతే ఎగ్ అన్నది చనిపోతుంది. సో మనకు ఆ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్ కోర్స్ తెలియక కూడా మోస్ట్ కామన్గా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్, మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ అన్నది బాగున్నా సక్సెస్ఫుల్గా నార్మల్ కన్సీవ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఎగ్ క్వాలిటీ బాగున్నా కూడా బట్ అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూసుకొని దెన్ వీ షుడ్ ట్రీట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఎలా కనుక్కుంటాము, ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్లో ఓవ్యులేషన్, అంటే ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక అల్ట్రాసౌండ్ బేసిక్ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నీటి విడుదల ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనకు తెలిసిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా, అంటే ట్యూబ్ పేటెన్సీ మనం చూసుకోవాలి. ఓపెన్ ఉంది అంటే మనకు కన్సీవింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ ఉంటే ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాకేడ్ ఎట్లా తెలుసుకుంటామంటే ఓన్లీ ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే ఉంటుంది అనమాట, ఆ ఎక్స్రే ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకు స్కాన్లో తెలిసిపోతుంటాయి. ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి కూడా మనకు స్కాన్లో కాకుండా హార్మోనల్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మేల్లో అయితే అది మేల్ పార్ట్నర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఎలా చూస్తామంటే స్పర్మ్ టెస్ట్స్ అనేది ఉంటుంది, స్పర్మింగ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసుకొని సెమెన్లో క్వాంటిటీ క్వాలిటీ మార్ఫాలజీ అంటే ఏంటంటే సైజ్ షేప్ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెమెన్ అనాలిసిస్లో తెలిసిపోతుంది మనకి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్, మనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం దీనికి అంటే ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోనల్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యే చూసుకొని ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని సీక్వెన్షియల్గా స్కాన్ చేసుకుంటూ చూసుకుని ఆ టైంలో కలిసి ఉండమని పేషెంట్స్కి మనం సలహా ఇస్తూ ఉంటాం అనమాట. ఆ ద్వారా మోస్ట్ కామన్గా టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అలా చేయడం వల్ల మోస్ట్ కామన్గా సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ ప్రాబ్లం అవుతూ ఉందంటే ఇప్పటికిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనకు చాలా వచ్చాయి, IUI అని, IVF అని, ICSI అని. IUI అంటే ఏంటంటే మేల్ పార్ట్నర్ అంటే వీర్యకణాలన్నీ తీసుకొని డైరెక్ట్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మదర్కి గర్భసంచిలోకి మనం ఎక్కిస్తాం అనమాట. అదేంటంటే మనము ఇప్పుడు గర్భసంచి మూతి నుంచి ద్వారా మనమే పైకి ఇస్తాం ఇంకా. సో దాని ద్వారా ఫర్టిలైజేషన్కి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది IUI. లేదు IUI ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ఇచ్చేది కూడా సరిపోవట్లేదు ఆ మూమెంట్కి అనుకుంటే ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసి మేల్ పార్ట్నర్ నుంచి వీర్యకణాల ద్వారా బయటనే ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్ అయిన తర్వాత వీర్యకణం కలిసిన తర్వాత ఉండే బేబీని మనం గర్భసంచిలో ఇంప్లాంట్ చేస్తాం. దీన్ని IVF అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనమాట, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా అది. అలా కూడా మనకి ఇప్పుడు చాలా వచ్చాయి, అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని వీ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, బట్ అవి ఇంకా మనకి ఎంత కరెక్ట్గా అయితే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంటేషన్లోనే ఉన్నాయి, బట్ అవి మోస్ట్లీ ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్గా న్యాచురల్ కన్సెప్షన్కి, IVF కి, IUI కి ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతినగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి

అందరితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

విన్న పాట మీ స్నేహం సినిమా నుండి. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఒక మంచి మాట విందాం. ప్రారంభం సరిగ్గా ఉంటే విజయం దానంతట అదే వస్తుంది. అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలు. క్షమించటం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మారుతుంది. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు విందాం మరొక పాట. కొత్త బంగారు లోకం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట.

మీరు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరో మంచి మాటను విందాం. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడతారు. ఆ విషయం మనకు తెలిసినప్పుడు అడగాలి, కడిగేయాలి అనే ఆవేశపడకూడదు. ఏమీ జరగనట్లు ఉండాలి. ఆవేశపడ్డావనుకో, తప్పు ఒప్పుకోదు సరికదా. మనల్ని రెచ్చగొట్టి కోపంలో మనం మాట్లాడిన మాటలతో మనల్ని తప్పుగా చూపిస్తారు. మనం శాంతంగా ఉండటం చూసి వాళ్ళు మనశ్శాంతి వాళ్ళ మనశ్శాంతి వాళ్ళే పోగొట్టుకుంటారు అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. కార్యక్రమంలో విందాం మరో

0: పావన గోదావరి గలగలల సవ్వడులతో
1: అనునిత్యం పునీతమవుతున్న గ్రామం కందకుర్తి.
0: అడుగడుగున గుడులు,
1: ఎద ఎదలో భక్తి భావాలు,
0: పౌరాణిక చారిత్రక మహిమాన్విత విశేషాలతో విరాజిల్లుతోంది
1: కందకుర్తి త్రివేణి సంగమం.
0: కందకుర్తి సంగమ క్షేత్రంలో అలరాడుతున్న ఆలయాల విశేషాలతో ప్రసారమవుతుంది
1: ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.
0: తప్పక వినండి ఈ శనివారం 8:30 గంటలకు
1: మన ఆలయాలు కార్యక్రమం.

సినీ రంజని సినీ గీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు ఒక మంచి మాట విందాం. చిన్న నవ్వు చాలు మనసులో ఉన్న బాధ తొలగిపోవడానికి, చిరుమాట చాలు స్నేహం చిగురించడానికి, ఒక స్నేహితుడు చాలు జీవితం మారటానికి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ పాట.

మీరు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమంలో ఒక మంచి మాట. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, దానికి పట్టిన తప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు, అతని చెడు ఆలోచననే నాశనం చేస్తాయి.

సుఖదుఖాలను సమానంగా చూసేవారే విశ్వరహస్యాన్ని తెలుసుకోగలుగుతారు అన్నారు గురునానక్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో

విన్న ఈ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం హృదయరాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటున్నారా? మరి వెంటనే చిన్న సందేశాన్ని వాట్సాప్ ద్వారా పంపించగలరు. మీరు పంపించాల్సిన మా నంబర్ 8462245066 నంబరు. మరి కార్యక్రమంలో రిక్వెస్ట్ని పంపించారు. బంగారు బావ సినిమా నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు గణేష్, రాజు, శ్రీవాస్త, గన్విత, మహేష్, రంజిత్ కుమార్, సత్య. వీళ్ళందరూ కూడా కమర్పల్లి మండల్ కోనాపూర్ నుండి. తప్పకుండా అండి, మీకోసం మీరు కోరిన పాటను వినిపించేస్తున్నాం, వినేయండి మరి.

0: పాట విన్నారు కదా. మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్.
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799090505.
7: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
8: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
7: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. నిజామాబాద్ న్యూ ఎంజియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వీరు కోరుతున్న పాట మీనా చిత్రం నుండి. మీకోసం మీనా చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకి, రాజు, జయాంజ్, ఆర్యన్ వీరందరూ కూడా కోరుతున్న పాట సుస్వాగతం సినిమా నుండి. తప్పకుండా అండి, మీకోసం సుస్వాగతం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి బృందం పాడిన ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి నమస్సులు. మా కోరిక మేరకు కులకౌరవం చిత్రంలోని ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు మాధవి గారు. వారు వేముల గోదావరి, వేముల నరసింహరావు, విద్యానగర్ కాలనీ, దుబ్బా, నిజామాబాద్ నుండి కోరుతున్నారు.

అలాగే మరో రిక్వెస్ట్ని పంపించారు. ప్రసార మాధ్యమం మాకుటం ఆకాశవాణికి మీకు శుభోదయం, హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం కూడా ఒక మంచి పాటను ప్రసారం చేయండి ప్లీజ్ అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రాతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ఈ పాటను వినిపించేస్తున్నాము, వినండి మరి.

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. జస్టిస్ చౌదరి సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్వూర్ మండల్ గగ్గుపల్లి నుండి రాస గంగాధర్, విజయలక్ష్మి, సందేశ్, వీరేష్, రాజేందర్, అపూర్వ, అన్నపూర్ణ వీరందరి కోసం ఈ పాట జస్టిస్ చౌదరి సినిమా నుండి.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట నుండి మేర సంతోష్, సత్యయ్య, కళావతి, మయూరి, నవదీప్ వీరందరూ కోరుతున్న పాట తారకరాముడు సినిమా నుండి. శ్రీకాంత్ సౌందర్య గారు నటించిన ఈ సినిమా నుండి పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి విలేజ్ నుండి చౌక శ్రీపాల్, లక్ష్మి, ధనుష్, శ్రీదేవి, నరేష్ వీరందరూ కూడా కోరుతున్న పాట ప్రాణ స్నేహితులు సినిమా నుండి ఈ పాట.

కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. మేజర్ చంద్రకాంత్ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. బీరవల్లి నుండి జిందం వనమాల గారు, తప్పకుండా అండి, మీకోసం ఈ పాట.

అని రచిస్తూ నరు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫళ ఫళ సంకళ్ళు దెల్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. అమృతాపూర్ నుండి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ వీరందరూ కూడా చెట్టు కింద ప్లీడర్ సినిమా నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు, మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర, కృప వీరందరూ కోరుతున్న పాట రోజా సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత గారులు పాడిన ఈ పాట.

హృదయరాగల కార్యక్రమంలో చివరి పాటను కొరత రిక్వెస్ట్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ గారు, వీరు కోరుతున్న పాట దసరా సినిమా నుండి. మరి దసరా సినిమా నుండి ఈ పాట మీకోసం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటారు. అంతవరకు వినండి ఇదే పాటను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ మెరేజ్లతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది July 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు

ఆవిష్కర్తలకు అనేక అవకాశాలు ఈ ఒప్పందం కల్పిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సామాజిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ హేమంత్ సహోదేవరావుతో కలిసి ప్రారంభించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు ముప్పున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. వరద ముప్పుకు గల కారణాలు పరిశీలించారు. అక్కడికక్కడే పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించారు. గత వర్షాకాలంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో నేడున్న పరిస్థితులు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ నవజాత శిశువు మరణించినట్టుగా వచ్చిన వార్తను టీజీహెచ్ఆర్సీ సభ్యురాలు ప్రవీణ్ సుముటగా పరిగణలోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఒక నర్సు ప్రసవం జరిపినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని టీజీ టెట్ కన్వీనర్ తెలిపారు. ఈ నెల 16-17 తేదీలు నిర్వహించిన 4 సెషన్స్లో మొత్తం 63,351 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించగా 46,370 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 73.19% నమోదైంది. ఈ రోజు పరీక్షలు 16 జిల్లాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం సుడోక్లాక్లో టైం 10:03 దాటి 40 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. మరి మంచి మంచి పాటలు అడగండి, నేను వెంటనే ప్లే చేస్తాను, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం కార్యక్రమంలో. ముందుగా వినేద్దాం ఆర్మూర్ చిరిత కాలనీ నుంచి రంగాచారి, నరహరి, లక్ష్మి, భాన్తేజ, మృదుల, ఉదయ్ కిరణ్, భాను, రియాన్స్ వీళ్ళందరూ కోరుతున్న పాట. ఇళయరాజ సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం చిత్రం ఘర్షణ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: నీరాజన మూవీ కోసం ఎస్ జానకి ఆలపించిన సీనారాయణ రెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు గజ్వేల్ నుండి శ్రీల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బీరవల్లి నుంచి జింధం రవి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, సికింద్రాబాద్ నుంచి ఉమామహేశ్వర్, వైష్ణవి, ఉదయలక్ష్మి వీరందరూ కోరుతున్న పాట. మేజర్ చంద్రకాంత్ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జానాది గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.
3: అన్యభూమి నాదేశం సదా స్మరామి, పుణ్యభూమి నాదేశం నమో నమామి, అన్యభూమి నాదేశం సదా స్మరామి. నన్ను అన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి. మా మహుల కన్న తల్లి నాదేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం, నా దేశం పుణ్యభూమి నాదేశం.

అరుడు కట్ల బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంతుకు కట్టాలి రాసిస్తూ నారు కోసావా నిన్ను పెట్టావా కోపి కోసావా కుప్పను వచ్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెచ్చుకొచ్చిన బతికే నీకు శిష్యుడు కట్టాలరా అని ఫళ ఫళ సంఖ్యళ్ళు దించి స్వరాజ్య పోరాటమించి

0: జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉబ్బనైతే చంద్రని కుల చంద్ర గొడ్డని పన్ను గడపది చూడరా
1: అన్నా మందెందర అల్లూరిని చుట్టుముట్టి మందీమా

సజాగు బిందు పౌరు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ పౌరు జై ఉందని

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నల్గొండ జిల్లా మార్కెట్పల్లి మండలం శివకొట్టి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: కోటి సంగీత సారథ్యంలో శ్రీరామ్ ప్రభు, గోపికా పుణ్యమ ఆలపించిన సిరిమల్లి గీతాన్ని మాకోసం వినిపించింది అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు. వీరందరి కోసం మరి నువ్వే కావాలి మూవీ నుంచి ఈ సాంగ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో బాబా సైగల్ మురళి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి వినిపించమంటున్నారు. ఆదిబట్ల నుంచి గోపీకృష్ణ ఉమాదేవి, జిల్లిగూడ నుంచి హరినాథ్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి, అక్షరా, కృష్ణ మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, రోడ్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఇట్లు నీ వెన్నెల మూవీ కోసం రాజేష్ ప్రియ ఆలపించిన రాజ్ కుమార్ గీతం, సుందర్ సంగీతం.

0: లేకుండానే న్యాయ సలహాలు టెలి లా యాప్ www.delhi-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: భూదం పోచంపల్లి గాంధీనగర్ ఎలగందుల పద్మసలి సిద్ధులు శారదా పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్ చిన్మయ్య ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం గోపి సుందర్ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని

0: చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగా.

0: నాకు ఐపీ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ అనం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: యాదాద్రి వల్లింగొండి మండలం నుంచి ఈదిలూరు లక్ష్మయ్య, జంగమ్మ, తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, వీరందరూ కోరుతున్న పాట నీ స్నేహం కోసం. ఉష ఆలపించిన శ్రీలింగ గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0403324085 మరొక నెంబర్
1: 2324085.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలుగా వస్తుంది. మా నెక్స్ట్ రాజీ రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయి అంటూ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తెలుగు జ్ఞానం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. అయితే భారత్లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. చమురు ధరల నిర్ధారణలో పలు అంశాలుంటాయని, హర్ముజ్ తెరుచుకున్న ముడి చమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్దం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు 12,000 కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్దం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యకులు ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్కులో వన మహోత్సవం ప్రారంభించి మొక్క నాటనున్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా 35 కోట్లకు పైగులైన అటవీ, పర్యావరణ అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. హిమోఫిలియా బాధితులకు అవసరమయ్యే మందులు ఉచితంగా అందించాలని, ఎమిసిజుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి పేర్కొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నిటీస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మీటా సింగ్ కన్వర్ సంతకాలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ పిస్టల్ 2026 పోటీల్లో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈషా సింగ్ ని ముఖ్యమంత్రి సత్కరించి అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04 అవుతుంది. అందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు సింగర్ స్పెషల్లో మంచి మంచి పాటలు వింటూ మంచి సింగర్ గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? రైట్, ఒక మంచి పాట వినేసి మన కార్యక్రమాన్ని అలా ముందుకు తీసుకెళ్లిపోదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక చిన్న స్పాట్, మంచి సాంగ్, ఆ తర్వాత మళ్ళీ కీర్తి విల్ బి బ్యాక్. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి
0: గుర్తుకొస్తున్నాయి. గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రిజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా చిన్న దొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉన్నాం మరి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి దాట్ వండర్ఫుల్ సింగర్ సునీత గారు. అసలు తన గురించి నేను ఏం చెప్పాలి? వాట్ కెన్ ఐ సే? మనకు తెలుసు తను పాడే విధానం, మాట్లాడే విధానం, హోస్ట్ చేసే విధానం అన్నింటికీ మనం ఫ్యాన్సే అవునా? ఇవన్నీ చూస్తూ బోల్డ్ అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి సింగర్ సునీత గారి గురించి ఇవాళ మన గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మరి తనదైన శైలిలో ఆలాపించేటువంటి నేర్పు గల నేపథ్య గాయని మనల్లో ఒకరు సునీత గారు. 15 వయసులోనే ఆల్ ఇండియా రేడియో నుండి లలిత సంగీతం విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకున్నటువంటి సింగర్ ఆవిడ. తన గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం మరో మంచి పాట వినేసి. ఏమంటారు? స్టే ట్యూన్డ్.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగును నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता
0: है. 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ జతపరిచి 0402324085852, 2024085359 5595092 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. మెలోడియస్ వాయిస్, చక్కటి ఉచ్చారణ, ఆ తర్వాత పాట మధ్యలో చిన్ని చిన్ని నవ్వులు, ఇలాంటివి మనకు వినిపిస్తూ ఒక పాట మనం విన్నామంటే కళ్ళు మూసుకొని చెప్పవచ్చు సునీత గారు పాడిన పాటే ఇది అని కదా. అంతగా అడిక్ట్ అయిపోయాం తన వాయిస్ కి, ఆ పాడే విధానానికి, అన్నింటికీ కూడా. అయితే దీని వెనకాల కూడా బోల్డన్ని స్టోరీస్ ఉన్నాయి. అయితే ఆ స్టోరీస్ కంటే ముందు, అంటే గులాబీ చిత్రం, ఆ చిత్రంలోని పాట, ఆ పాట తీసుకొచ్చినటువంటి స్పెషల్ మ్యూజిక్, మ్యాజిక్, వీటన్నిటి

0: అలాగే ఎంతో మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పినటువంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలిసిన కథలే, కానీ ఈ కథలో ఇంకా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటూ చక్కని పాటలు వినేద్దాము. మరి స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుప్రభాత సమయంలో సినిమా హీరోయిన్ భక్తి గీతాలు,
2: భగవద్ భావనాభిషేక సుగంధం,

0: అర్చన మనసును భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ ని జత చేసి 0402324085223240853295059 ఈ నెంబర్లకి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకి సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపోత మధురం ఆలోచనామృతాల

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఆరోగ్యపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో చక్కని పాటలు వింటున్నారు కదా. మరి ఆఫ్ కోర్స్ మరి మీకు కూడా నచ్చినటువంటి సాంగ్స్ బోల్డ్ అని ఉంటాయి కదా, ఎంజాక నాకు మెసేజ్ చేసేయచ్చు 0402324-0852 నంబర్కి. చాలా మంది మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ పంపిస్తున్నారు, అండ్ స్టిల్ వెయిట్ చేస్తాను ఇంకా ఎలాంటి పాటలు వస్తాయా అని. అండ్ డెఫినెట్లీ మా కోసం గులాబీ సినిమాలో నుంచి పాట ప్లే చేయరు ప్లీజ్ ప్లీజ్. ఇన్ని పాటలు వినిపించిన తర్వాత ఖచ్చితంగా ఆ పాట ఉండాల్సిందే, మేము వినాల్సిందే అంటూ అన్ని చెప్పేస్తున్నారు. ఇంత స్పెషల్గా మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వినిపిస్తాం కదా. సో మరి సునీత గారి లైఫ్లో కూడా బెస్ట్ సింగర్ అండ్ ఇంత చక్కగా పాడుతుందో లాంటి కాంప్లిమెంట్స్ వచ్చి ముందు బోల్డ్ అన్ని కామెంట్స్ కూడా ఎదుర్కొన్నారు. ఎదిగే క్రమంలో తను చూసినటువంటి లైఫ్ చాలా డిఫరెంట్ అండ్ ఎదిగిన తర్వాత వాటిని తను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కూడా చాలా చాలా డిఫరెంట్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. ఇప్పుడు ఒక చిన్న స్పాట్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం, క్షమించాలి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లో ఎస్టీడి కోడ్ ని జతచేసి 0402-24-08-23-2-9-5-5-09-2-3 ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరు మీ సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

పరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఈ వాయిస్ ఏంటి? ఇంత ఫాల్స్ వాయిస్ లాగా అనిపిస్తుంది. ఏంటో హై టోన్ సరిగ్గా పలకట్లేదు, అంత పర్ఫెక్ట్గా లేదు. ఇలాంటి బోల్డ్ అన్ని కామెంట్స్ అండ్ స్టార్టింగ్లో పాట వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలు బోల్డ్ అన్ని తనకు వెల్కమ్ చెప్పాయంట. అప్పుడు నిజంగా నేను పాడడంలోనే ఏమైనా డిఫెక్ట్ ఉందా అని తనకి తను పలుమార్లు చెక్ చేసుకుని మళ్ళీ ది బెస్ట్ ఇవ్వాలి అని అప్రోచ్ అయినటువంటి ఆ డేస్ కూడా చాలా చాలా ఉన్నాయట సునీత గారి కెరియర్లో. మరి వాటిని తను ఎలా అధిగమించుంటుంది మాట్లాడుకుందాం ఒక మంచి పాట తరువాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక చిన్న స్పాట్, ఆ తర్వాత మీకోసం ఒక మంచి పాట.
4: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో.
4: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
5: సారె హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారె హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా హై.
4: పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సో తను ఫేస్ చేసినటువంటి ఆ చిన్న చిన్న ఈజ్ ఆ బ్లాక్స్ని కూడా తను ఇలా క్లియర్ చేసుకుంది అంటే తను కూడా కొంతమంది సజెషన్స్ తీసుకునిందనమాట. ఎలాగా? ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు దాని నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. 3000కు పైగా పాటలు, ఒకటి కాదు రెండు కాదు 750 సినిమాల్లో దాదాపు అన్నింటిలో ది బెస్ట్ అనిపించినటువంటి వాయిస్ హీరోయిన్స్కి, అలాగే ఎంతో బెస్ట్ కెరియర్గా రాణించేందుకు మొదలైనటువంటి హోస్టింగ్ అండ్ యాంకరింగ్ వీటన్నింటికి కూడా ఆ బ్రేక్ తనకి చాలా హెల్ప్ అయింది. ఆ బ్రేక్ ఎవరు అంటే సింగర్ జానకమ్మ గారు. ఎందుకంటే తన కెరియర్లో కూడా తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ని సునీత గారితో షేర్ చేసుకోవడం అది తన సక్సెస్కి బెస్ట్ స్టేజ్, స్టెప్ ఆర్ వాట్ ఎవర్, అలాగా మార్పు చెందిందన్నమాట. ఇందుకి ఏంటా విషయం, ఏంటా సలహా తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా హై తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
2: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఫస్ట్ టైం పాట పిక్చరైజేషన్ కంటే ముందు రికార్డింగ్ అయింది, సింగింగ్ అయిపోయింది. సినిమాలో ఈ పాట పెట్టేద్దాం అని డిసైడ్ అయ్యి ఫస్ట్ కొంతమందికి వినిపించారు. విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటో ఒక సాడ్ సాంగ్లా ఉంది, అసలు బాగాలేదు, ఈ పాటే ఈ సినిమాకి మైనస్ అవుతుంది, తీసేయాల్సిందే అని అన్నారంట. ఏం చేయాలో డైరెక్టర్కి అర్థం కాలేదు. కానీ ఆ పాట విన్నది మొదట్లో అందరూ అబ్బాయిలే. ఆ తర్వాత ఒక అమ్మాయిని పిలిచి పాటను వినిపించారట డైరెక్టర్. తను ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఇంత మంచి సాంగ్, ఎంత బాగుందో అని మెచ్చుకుందట. ఫైనల్గా ఏమైందంటే కట్ చేస్తే ఆ పాటని సినిమాలో పెట్టారు. సినిమాకి ఆ పాట అసెట్గా మారింది. అంతేకాదు ఇప్పటికీ బోల్డ్ ఎన్నిసార్లు, బోల్డ్ ఎంతమంది రిపీటెడ్ మోడ్లో వినేటువంటి పాట, అలాగే వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని ఆ పాటతో కనెక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఆ పాటే గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు. 1995లో ఫస్ట్ టైం సినిమాకి పాడినటువంటి ఈ పాట ఇప్పటికీ ఇంకా అలాగే మెలోరియస్గా ఉండిపోయిందన్నమాట. మరి ఆ పాట ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమాట. బాగుంది కదా? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి. ఆ డైరెక్టర్ గారు ఎవరో చెప్పలేదు కదా? చెప్తా

0: ఆ సినిమాకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయనే ఈ పాట రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగం పాటని వినిపించడం అన్నమాట. సో మీరు కూడా ఇంకా ఆ మెలోడియస్ ఫీల్లోనే ఉన్నారా? కమ్ బ్యాక్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఎస్, చక్కని పాటలు వింటూ ఉన్నాం కదా. ఎలా అయితే మనం ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఎంట్రీ ఇచ్చేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ అవుట్ సైడ్, చెప్పులు ఎలా అయితే బయట విడిచేసి లోపలికి వెళ్తామో, అలా తనకు వచ్చినటువంటి నెగిటివ్ కమెంట్స్ అన్నీ కూడా బయట వదిలేసి తను ఆ పాటకి ఎంతైతే న్యాయం చేయగలదో, తను ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చేటప్పుడు ఎంతైతే బెస్ట్గా ఇవ్వగలదో వాటిని నేర్చుకుంది. ఇటువంటి సజెషన్స్ అన్నీ కూడా సీనియర్ సింగర్స్ దగ్గర నుంచి, స్పెషల్గా సింగర్ జానకమ్మ గారు తనకి ఇచ్చినటువంటి సజెషన్స్తో తను ఎంచుకున్నటువంటి పాటల రంగంలో, అలాగే మాటల రంగంలో కూడా చక్కని ఆపర్చునిటీని గ్రాప్ చేసి బోల్డ్ ఎంతమందికి ఇలా కెరియర్ని కంటిన్యూ చేయాలనేటువంటి సింగర్స్కి కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి కానీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచిందన్నమాట. అది సింగర్ సునీత గారి సక్సెస్ స్టోరీ. అసలు ఒక డైలాగ్ నేను చెప్పనా, ఇది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి డైలాగ్. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి అని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తూ థియేటర్స్లో వినుంటామో కదా. అలాంటి ఎన్నో ఎంతో మంది హీరోయిన్స్కి చక్కని వాయిస్ ఇచ్చి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే వాయిస్ ఇచ్చి ఆ పర్టికులర్ రోల్కే ప్రాణం పోసినటువంటి సినిమాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అది ఇవాళ గుర్తుకొస్తున్నాయి సునీత గారి స్టోరీ. మరి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని విన్నారు.

0: శ్రోతలకు నమస్కారం. రేపు క్షమించాలి, శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ జత చేసి 0402324085223240855 0402955 0923 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యలకి సమాధానాన్ని తెలుసుకోండి. ప్రకటన విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:12 అన్నమాట. సో మరి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈ రోజు బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో కీర్తి చెప్పబోయేటువంటి మాటలన్నీ మీకు కూడా చాలా నచ్చేస్తాయి, ఎందుకంటే టాపిక్ అలాంటిది. స్కూల్ డేస్ అయినా, లేకపోతే స్కూల్ లైఫ్ అయినా, స్కూల్ స్టూడెంట్స్ అన్నా, స్కూల్ ఫ్రెండ్స్ అన్నా, ఎంతమందికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఫేవరెటే కదా. అండ్ ఏ స్టేజ్లో అయినా, ఒక ఇంటర్ చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ అవుతారు ఉంటారు, ఓకే, కానీ స్కూల్ లైఫ్కి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కదా, ఈవెన్ మీకు కూడా ఉంటుంది. అటువంటి స్థానాన్ని ఒక్కసారి మళ్ళీ ఆ మెమరీస్ వైపు అలాగా గుర్తుకొస్తున్నాయి అంటూ వెళ్ళిపోదాం ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అంతేకాదు, అసలు ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినటువంటి అంశం ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? రైట్, మరి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలన్నింటినీ కూడా మీకోసం ఒక మంచి పాట వినిపించి ఆ తర్వాత చక్కగా కబుర్లు చెప్పేస్తానమాట. అయితే దానికి ముందు మీకు ఒక ప్రశ్నను మాత్రం వేస్తాను, సంధిస్తాను. 0402324085 నెంబర్కి హ్యాపీగా మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. అయితే స్కూల్ లైఫ్ అనగానే మీకు ముఖ్యంగా ఏం గుర్తొస్తుంది, అంటే ఎలాంటి విషయాలు గుర్తొస్తాయి? కొంతమందికి అయితే ఎగ్జామ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే సమాధానాలు కొన్ని మీకు హింట్ ఇస్తాను, వాటిని హ్యాపీగా మీరు వాడేసుకోవచ్చు అనమాట. స్కూల్ ఎగ్జామ్స్ గుర్తొస్తాయా, ఫ్రెండ్స్ గుర్తొస్తారా, లంచ్ బాక్సెస్ ఉంటాయా అవి గుర్తొస్తాయా, లేకపోతే టైం పంక్చువాలిటీ, స్కూల్లో ఏ టైం అంటే ఆ టైంకే ఉండాలి, ఇలాంటి విశేషాలు కొన్ని ఉంటాయి, మరి అవి గుర్తొస్తాయా, అసలు ఏం గుర్తొస్తాయి? చక్కగా నాకు మెసేజ్ చేసేయండి, నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఒక చిన్న స్పాట్, ఒక మంచి పాట మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: స్కూల్ డేస్ అంటే మీకు ఏం గుర్తొస్తాయి అని అడిగాను కదా. సో చాలా మంది మెసేజ్ చేశారు, స్కూల్ డేస్ అనగానే టిఫిన్ బాక్స్లు గుర్తుకొస్తాయి అంట. ఫనీ ఆన్సర్ ఇది. దాదాపు ఒక 4-5 మెంబర్స్ పంపించారు, అఫ్కోర్స్ గుర్తుకొస్తాయి, కానీ వాటితో ఇంకా ఏం గుర్తొస్తాయి అని. తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ స్కూల్ ఫీజులు అంటూ అటెన్షన్ పే చేసే టైము ఇది. అఫ్కోర్స్ స్కూల్ స్టూడెంట్స్ అనగానే వాళ్ళు బాగా గుర్తు తెచ్చుకునేది మాత్రం కొత్త పుస్తకాలు, అలాగే కొత్త క్లాస్ మారిపోతాం. ఫ్రెండ్స్ పాత వాళ్ళే అయినప్పటికీ ఇవి కాస్త స్పెషల్గా అనిపిస్తాయి అన్నమాట. అంతేకాదు మార్కులు, టెస్టులు, ఫేవరెట్ టీచర్లు, స్ట్రిక్ట్ క్లాసులు, బెస్ట్ ఫ్రెండ్స్, మార్క్స్, కాంపిటీషన్స్, ఆహా, ఇవన్నీ స్కూల్ అంటే మనకు గుర్తొచ్చేటువంటి కొత్త విశేషాలే కదా. ఎవరికి ఏం చెప్పినా సరే వెంటనే స్ట్రైక్ అయ్యే ఇవే ఉంటాయి. ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండేటువంటి టీచర్, అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి టీచర్స్ ఎక్కువ గుర్తుంటారు మనకి. దాని తర్వాతే ఇంకా మిగతా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే బాగా భయపెట్టింది, చాలా సంతోష పెట్టింది, ఇవే లైఫ్లో మెమరీస్ అయిపోతాయి. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా మార్పులు చెందినప్పటికీ ఆ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి గొప్పతనం, స్కూల్లో ఉండేటువంటి ఆ బ్యూటీ ఏ దీంతో కంపేర్ చేసేటువంటి విధానం మాత్రం కాదు కదా. చిన్నతనం నుండి ఆల్మోస్ట్ మనం అంటే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోయేంతటి వరకు కూడా అన్ని సంవత్సరాలు స్కూల్లో మనం స్పెండ్ చేసేటువంటి ఆ టైం నిజంగానే బ్యూటిఫుల్ కదా. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ మన ఏమంటారు ఎల్కేజీస్, యూకేజీస్, నర్సరీస్ అండ్ ఫస్ట్ టు 10th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి ఆ లైఫ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు స్కూల్స్ అనేవి ఎక్కడ ఎలా మొదలయ్యాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదా? నేను చెప్తా. ఓ మంచి పాట తర్వాత వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు గమనిక, ఈ రోజు మధ్యాహ్నం

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్

0: www.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం, క్షమించాలి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ ని జత చేసి 0402324085, 0402324085, 0402955093 నంబర్లకు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు. యా, సో మరి బాగా ఆలోచించారా, ఇంతకీ స్కూల్ అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి అని. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, అసలు స్కూల్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అండ్ ఎలా స్టార్ట్ అయింది, దానికి గల స్టోరీ ఏంటి అని. అయితే మొదటి స్కూల్స్లో ఎక్కువ మ్యాథమెటిక్స్, అలాగే లాజికల్గా ఆలోచించేటువంటి విధానం, మారల్ సైన్స్ అని అనేవాళ్ళం కదా. సో అలా మారల్స్, లైఫ్లో ఉండేటువంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఒక మెసేజ్ని ఎలా మనం గ్రాబ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ బాగా నేర్పించేవాళ్ళంట. ఒక సమస్య వస్తే పరిష్కరించుకోవడం ఎలా అని వాళ్ళకి వాళ్లే ఆలోచించుకుని దానికి సమాధానం ఎలా చెప్పాలి అనేటువంటి ఆ డెసిషన్ని స్టూడెంట్స్కే వదిలేసేవారంట. అంటే లాజికల్గా, అలాగే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చిన్నతనం నుండే అలవాటు చేసేవారట. ఇంతకీ స్కూల్స్ ఎక్కడ మొదలయ్యాయి అనే విషయం ఇంకా మీకు చెప్పలేదు కదా, చెప్తా మరి కాసేపట్లో, స్టే ట్యూన్డ్. ఆకాశవాణి స్టూడియో క్లోక్లో సమయం 12:30. ఇప్పుడు కాసేపట్లో వార్తా ప్రసారాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. వార్తలు వివరంగా. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక

0: పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్టపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21న జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్దికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్దరణ, 11 గిరిజన స్వాతంత్ర సమర యోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకల్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉండే వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारी की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవియ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటే ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
3: కొత్త పుస్తకాలు బలే వాసన వస్తాయి కదరా అనే డైలాగ్ గుర్తుందా కొత్త బంగారు లోకం సినిమాలో? కొత్త పుస్తకాలతో మనకు ఉండేటువంటి అటాచ్మెంట్ అలాంటిది అన్నమాట. సో రైట్, అంతేకాదు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. గ్రీక్, ఈజిప్ట్ ఈ 2 దేశాల్లో ఫస్ట్ యాక్చువల్గా స్కూల్స్ అనేవి ఏర్పడ్డాయట. అందులో ఇందాక నేను చెప్పినట్టుగా మోరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫార్ములాస్ ఇలాంటివి ఎక్కువగా నేర్పించేవాళ్ళు అన్నమాట. సో ప్రపంచంలో స్కూల్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ అనేటువంటి టాపిక్ వస్తే, ఒకవేళ అది మొదలైతే ఎక్కడ ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా, దానికి ఆన్సర్ అన్నమాట ఇది. అంతేకాదు మనకు అస్సలు నచ్చని మరొక విషయం కూడా ఉంటుంది స్కూల్స్లో, హోంవర్క్. అదేంటి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా బాగా చదువుకున్నాం కదా, మళ్ళీ స్కూల్కి హోంవర్క్, ఐ మీన్ ఇంటికి హోంవర్క్ ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే అలాంటి మార్పులు, అలాంటి యూనో అలవాట్లు కూడా వచ్చేసాయి. అండ్ ఇది ఎందుకంటే స్టార్టింగ్లో అక్కడే విని, అక్కడే నేర్చుకుని, అక్కడే అప్పచెప్పేసాడు అనేటువంటి ఒక ప్రాసెస్ ఉండిందంట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా నేర్చుకోవచ్చు కదా, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా. ఏకాంతంగా కూర్చొని శ్రద్ధ పెట్టి చదివితే ఇంకా బాగా వంటు పడుతుంది, ఐ మీన్ బుర్రలోకి ఎక్కుతుంది చదువుకునే చదువు అనేటువంటి ఆలోచనతో హోంవర్క్స్ అనేవి మొదలు పెట్టారంట. మనకు స్కూల్లో నచ్చేటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది, అదే బెల్. ఒక టైం అయిపోయింది, మార్నింగ్ బెల్ కొడుతూ ఉంటే స్కూల్లోకి ఎంత బోరింగ్గా వెళ్ళిపోయినటువంటి మనం అలా స్కూల్ బెల్ ఈవినింగ్ కొట్టగానే ఎంత హుషారుగా బయటకు వచ్చేస్తామో, అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ని అడగాలి, ఎంత క్యూట్గా చెప్పేస్తారో కదా. సో ఇవన్నీ కూడా 1905 నుండి ఈ హోంవర్క్స్ కానీ, బెల్ రింగింగ్ కానీ ఇవన్నీ మొదలయ్యాయట. అయితే బెల్ రింగింగ్ వెనకాల స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు ఫ్యాక్టరీస్లో ఎక్కువ మంది జనాలు వర్క్ చేసేవాళ్ళు కదా, సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సిగ్నల్ ఇవ్వడానికి ఈ బెల్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టారట. ఆ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా స్కూల్ వర్క్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందంటే కథ. అది విషయం ఇంకా మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్, ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం.
4: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
5: జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SCP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: స్టూడియో క్లాక్ లో సమయం 12:49 అవుతోంది. అండ్ ఎస్, మనం మాట్లాడుకునే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బోల్డ్ అని మెసేజెస్ కూడా నాకు అలా వచ్చేస్తున్నాయి ఇవాళ. అండ్ నేనైతే నెక్స్ట్ హాలిడేస్ కోసం చాలా వెయిట్ చేసేదాన్ని, అలాగే ఫెస్టివల్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ మెసేజ్ చేశారు. పోచారం నుండి వచ్చింది లత గారు. థ్యాంక్ యూ లత గారు ఫర్ యువర్ మెసేజ్. అంతేగా మరి ఎవరికైనా సరే స్కూల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి ఎంతైనా ఎంత స్పెషల్ అనిపించినా హాలిడేసే. హాలిడేస్ ఇచ్చిన కిక్ ఇంకేదైనా ఇస్తుందా? నో వే. కాబట్టి సో హాలిడేస్ కి కూడా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, అండ్ హాలిడేస్ కి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి ఇంకొకరు కూడా మెసేజ్ చేశారు, నేను మర్చిపోలేని కాలేజీ జ్ఞాపకం. అంతేకాదు, కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు పండిత శిక్షణ తీసుకున్న నేను అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 30 సంవత్సరాలుగా శిక్షణ సెంటర్లో నేర్చుకున్నాను. ఓకే, వెంకటేశ్వర సుప్రభాతం, ప్రతిరోజు చదువుకుంటున్నాను. ఓకే, తనకి కాలేజీ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. జనగామ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మెసేజ్ చేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే, ఇప్పుడు మనం యాజ్ యూజువల్ స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కూల్ లైఫ్ డిస్కషన్లో ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ కాలేజ్ కూడా స్పెషలే, కానీ స్కూల్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైంని చిన్నతనం నుండి గడుపుతాం కాబట్టి ఆ డేస్ ఇంకాస్త స్పెషల్గా అనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, స్కూల్ క్యాంపస్ అంటే చాలా ఇష్టం అంటూ కూడా, స్కూల్ క్యాంపస్, ఓకే, ఈ మెసేజ్ పంపించింది ఎవరు, మీ పేరు మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ ఎనీవేస్, థ్యాంక్స్ అలాట్. ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, పాట తర్వాత రివీల్ చేస్తా. ఓకే, వింటూనే ఉండండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్న మీకోసం ఒక వండర్ఫుల్ పాట నేను ఇప్పుడు వినిపించబోతున్నాను. స్టే ట్యూన్డ్.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: రైట్, స్టూడియో క్లాక్ లో టైం అలా అలా అలా చక్కర్లు కొడుతూనే ఉంది. అండ్ మన మాటలు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా. శ్రోతలకు ఒక గమనిక, 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు. అయితే ఈ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324 0852 2324 0853 2959 5929 2 ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు. 040 STD కోడ్ ని జత చేసి అలాగే మీకున్నటువంటి సమస్యలకు సందేహాలకు ఫోన్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే

సంపూర్ణ వినోదం. ఇక స్పెషల్ ప్లేస్ వచ్చేసి మనకి స్కూల్లో జరిగేటువంటి కొన్ని సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లో సెలబ్రేషన్స్ పండగలు అవన్నీ ఓకే, కానీ స్కూల్ సెలబ్రేషన్స్ లైక్ ఏమైనా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, యాన్యువల్ డే ఇలాంటి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రం ఒక డాన్స్ చేసి బాగా పార్టిసిపేట్ చేసి చక్కగా మాట్లాడి అన్నింటిలో ది బెస్ట్గా ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఏమీ చెయ్యకుండా నథింగ్ డూయింగ్ అని అంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కామెంట్లు కొట్టే బ్యాచ్ కూడా ఉంటుంది. అరే వీళ్ళు వాళ్ళతో వాళ్ళు వీళ్ళతో ఏ రకంగానూ మింగిల అవ్వరు, కాకపోతే అలా కమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. సో షరా మామూలుగా ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతూ ఉంటే జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే నాన్ స్టాప్ కబుర్లు ఫ్రెండ్స్తో. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడైనా అంటే ఇంటికి వస్తే చక్కగా మాట్లాడుకుంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నా కూడా ఏం కబుర్లు ఎంతసేపు పెట్టుకుంటావు ఏముంటాయి అని అడుగుతారు. ఫ్రెండ్స్తో మాట్లాడితే అలా అడుగుతూ ఉంటారనమాట. కానీ నిజంగానే ఎలా ఊరేవో అంటే నాన్ స్టాప్ ఏదో ఒక టాపిక్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి. ఇక ఈ సెలబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎవరు ఏ రకంగా డాన్స్ చేస్తున్నారు, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు, అబ్బో ఎప్పుడు వీళ్ళకి ఇన్ ఆపర్చునిటీ మనకు కాదా మనం చెయ్యమా అనే లెవెల్లో ఉంటాయి, జస్ట్ ఉంటాయి అంతే. కానీ వీటిని గుర్తు చేసుకోవడం మాత్రం ఇంకా స్పెషల్గా కూడా అనిపిస్తాయి. అండ్ 55 ఇయర్స్కి పైగా అయ్యిందట నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు తన స్కూల్ టైమింగ్స్, ఐ మీన్ స్కూల్ టైంలో ఉన్నటువంటి ఆ విషయాల గురించి. అయితే ఇప్పటికీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా అప్పుడప్పుడు కలవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ టీచర్స్ని ఇంకా కూడా రెస్పెక్ట్ చేయడం అండ్ టీచర్స్ డే స్పెషల్గా ఉన్నప్పుడు వెళ్ళడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారంట. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గుప్తా గారు, చాలా చక్కగా మంచి మెసేజ్ పంపించారు ఇవాళ మన కార్యక్రమానికి. ఇంకా మాట్లాడుకుందామా? షూర్, ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ హిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్ గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026 ఈరోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచి, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. పాలనలో పారదర్శకత వేగం పెంచడంతో పాటు పర్యావరణ హిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్ గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో ఈ తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు అధికారిక ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు. ఇకపై మంత్రివర్గ సమావేశాల ఎజెండాను మంత్రులకు డిజిటల్ పద్దతిలో ఈ బుక్ ద్వారానే సరఫరా చేయనుండగా ఈ సరికొత్త డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నాగలింగం మొక్కను, మంత్రి కొండ సురేఖ నేరుడు మొక్కను నాటుతారని అటవీ శాఖ తెలియజేసింది. వనమహోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 35 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న అటవీ, ఎకో టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారని అటవీ శాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తల్లిదండ్రులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి జస్టిస్ పంచాక్షరి పరామర్శించి ధైర్యం చెప్పారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును బాలిక కుటుంబానికి మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి అందజేశారు. వ్యవసాయం లాభదాయకం కావాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలని, పేదలు సన్నబియ్యం తినాలని జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న 7 మేలుజాతి

0: సన్నరకాల సాగును ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా వరి సాగులో తెలంగాణ రాష్టం మరింత ముందుకు వెళ్తుందని వివరించారు. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హిమోఫీలియా బాధితులకు అవసరమైన మందులను ఉచితంగా అందించాలని, ఎంసీనియా జుమాబ్ ఔషధాన్ని ఖమ్మం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు. తెలంగాణ రాష్ట వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్పోర్ట్స్ స్టోర్స్ పనితీరుపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్టంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసే లక్ష్యంతో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిన్న జీవో నెంబర్ 40 జారీ చేశారు. మొత్తం 30 మందితో బోర్డును ఏర్పాటు చేశారు. చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా ఉద్యోగుల ఆరోగ్య పథకం సీఈఓ వ్యవహరిస్తారు. మిగిలిన 28 మంది సభ్యులుగా ఉంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓనే ప్రస్తుతానికి ఈహెచ్ఎస్ పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నషాముక్త భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈ రోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: Honorable Union Prime Minister, Union Home Minister, Union Chief Minister and all the senior officers of the Narcotics Control Bureau. ek hi hamara motto Nasha Mukt Bharat fully usko implement karne ka hai. jo hamara motto hai say no to drugs aur say yes to life fully usko implement karne ka hai because wapas aana bahut mushkil kyunki ek bar aap drugs ke side jane ke baad it is very difficult but yes it's always there is a possibility but it is better to not to go in that direction be of various reasons be of peer pressure or to try new things or for various things maintain a healthy lifestyle and to go in that direction
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్తో పాటు పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నిటస్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మిటా సింగ్ కన్వనర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, విదేశీ భాషలపై ప్రావీణ్యం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రొఫెసర్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే పనిచేస్తోందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 30 నెలల కాలంలో అనేక కుంభకోణాలు జరిగాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమానికి సంబంధించిన టెండర్లలో 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని విమర్శించారు. 2 రోజుల్లో యూరియా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం తెలిపారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు. యాప్ వినియోగం, ఎరువుల కొనుగోలుపై రైతులకు సందేహాలుంటే 1800123715 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి కాలునడకన కోర్టుకు వెళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖల అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్లు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించే జాతీయ లోకదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా తెలిపారు. రాజీకి అనువైన క్రిమినల్ కంపోనబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరు పక్షాలు చర్చించుకుని లోకదళ ద్వారా రాజీకి రావచ్చని తెలిపారు. అటవీ రెవెన్యూ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో రాష్ట సమాచార కమిషనర్లు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ దీపక్తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టం 2025 అమలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది 664 స్థానంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు 588 గ్లోబల్ ర్యాంకును కైవసం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి పిలుపునిచ్చారు. ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు నిర్వహించిన 2K రన్ను ప్రారంభించారు. పర్యాటకంలో అడవి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులను ఆకర్షించే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో త్రివేణి ఎకో పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. 200 ఎకరాల్లో అటవీ శాఖ ఈ ఎకో పార్క్ను ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి మార్కెట్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పర్యావరణ హిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026 ఈ రోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలను

షో టైం కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చేసాం మనము. సో అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి యూనో ప్రోగ్రామ్, అలాగే అలా క్వశ్చన్ అడగగానే బోల్డ్ అని ఆన్సర్స్ రివీల్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ ఒక్కసారి అలా చెప్పాల్సినటువంటి ప్రోగ్రామ్ 04023240852 నెంబర్కి నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి మరి హ్యాపీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నాను. ఏంటంటే, ఆల్రెడీ మనం బోల్డ్ సార్లు చూసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియాలి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా మనందరికీ తెలుసు, అయితే ప్రొడ్యూసర్గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు, అంటే అఫ్కోర్స్ ఆ తర్వాత చాలానే చేశారు, అయితే తను ప్రొడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ సినిమా ఏంటి? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ చేసేయండి తొందరగా ఈ పాట అయిపోయేలోపు. స్టే ట్యూన్డ్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: రైట్ అండ్ బోల్డ్ అనే మెసేజెస్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ లెట్ మీ చెక్ అవుట్. అండ్ కరెక్ట్ ఆన్సర్స్ చాలామంది పంపించేశారు అండ్ అందులో ఏది కరెక్ట్ అనేది నేను కన్ఫర్మ్ చేస్తాను అనమాట. సో నేను కో ప్రొడ్యూసర్ అనలేదు, ప్రొడ్యూసర్ అని అన్నాను. బాలకృష్ణ గారు నర్సంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అండ్ క్వశ్చన్ వినగానే 2-2 times రిపిటేషన్ కావాలంటే తప్పకుండా అండ్ ఇప్పటి నుండి అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా నేను మీకోసం సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తా. రవీందర్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళు ఇంకా అంటే నేను 2 times రిపీట్ చేసిన తర్వాత మీరు పంపించేసేయండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హీరో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ డబుల్ యాక్టింగ్ చేసినటువంటి సినిమా ఏంటి? 0402324082 నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇక హీరో నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా వచ్చేసి ఆ 2018లో. అయితే చాలామంది డీఫర్ దోపిడి అని పంపించారు, అయితే అది కో ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఐ జస్ట్ ఆస్క్డ్ ఓన్లీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట అని చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. అంతేకాదు 2 national అవార్డ్స్ కూడా అందుకున్నటువంటి సినిమా అనమాట. మిస్ అయితే ఈసారి మళ్ళీ ఒకసారి చూసేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా మాట్లాడుకుంటే

0: లోపుకు మంచి పాట అయితే వినేద్దాం, స్టే ట్యూన్డ్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఎస్ రైట్ ఆన్సర్స్ పంపించేశారు నాయక్ సినిమా పేరు రైట్. చింతల్ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, చెలుకు నారాయణ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణ గారు, శైలజ, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్, కాల శ్రీనివాస్, శేషు, శ్రీరామ్, నరేంద్ర, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరున్నారు, బ్రహ్మయ్య కర్నూల్, వీక్లీ బజార్ నుండి మురహరి గారు, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ అండ్ పొన్నుగంటి రవి గౌడ్, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, అప్పలరాజు ఫ్రమ్ పెడన, గంగు మహేందర్, నెక్స్ట్ ఓకే అఫ్ కోర్స్ మనకి రెండు సినిమాలు కూడా ఉన్నాయి, దట్స్ యాక్సెప్టెడ్. అయితే నాయక్ని కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇద్దరు సేమ్ సీన్ షేర్ చేసుకోవడం అది ఉంటుంది కాబట్టి రైట్. అండ్ రవీందర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. నెక్స్ట్ సరిత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి మీరు ఆన్సర్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ని జత చేసి 0402324085204032404853 0402955923 నంబర్లకు కాల్ చేసి మీరు మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు డాక్టర్ గారితో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా, సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: షూటాయింగ్ కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ నెక్స్ట్ నేను అడగబోయేటువంటి ప్రశ్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి సంబంధించినటువంటి ప్రశ్న. తను యాజ్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన తర్వాత తను చేసినటువంటి ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఏంటి యాజ్ డైరెక్టర్గా? ఇది చాలామందికి కాస్త స్పెషల్ మూవీ, తక్కువ మందికే తెలుసు, బట్ స్టిల్ మీరు ఆన్సర్ చేసేస్తారు నాకు తెలుసు. 04023240852 నెంబర్కి ఒక మెసేజ్ చేసేయండి. అండ్ మీ సమాధానం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, మీకు ఒక మంచి పాట వినిపిస్తూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో.

0: సురక్షిత డెలివరీ ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: వండర్ఫుల్. అండ్ సో అడిగినటువంటి క్వశ్చన్ కి సరైన సమాధానం పంపించిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. 2015 లో రిలీజ్ అయినటువంటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా నాగేశ్వన్ కెరియర్ లో తను తీసినటువంటి అతి తక్కువ సినిమాలైనా చాలా స్పెషల్, చాలా క్రేజ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినటువంటి సినిమా. దూత్ కాశీ గురించి తెలియని చాలా మంది, అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనుకోండి, డిస్కషన్ స్టార్ట్ చేసినటువంటి సినిమా అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది సినిమా అంతా కూడా. అయితే ఇప్పుడు కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రం ఇప్పుడు రివీల్ చేసేస్తాను. నందిపేట నుండి వచ్చింది మెసేజ్ వెంకటేష్ గారు, అలాగే కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు, శ్రీకాళహస్తి నుండి భాస్కర్ అండ్ శ్రీకాకుళం నుండి కూడా భాస్కర్, ఇద్దరు భాస్కర్స్. నెక్స్ట్ చందంపేట నల్గొండ జిల్లా దామోజు వెంకటాచారి గారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుండి, రైట్ ఆన్సర్ గజ్వేల్ నుండి షేర్లు వెంకటేష్ అండ్ సిహెచ్ విజయ్ కుమార్, ఏకలవ్య నగర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది బిగిలి సమ్ డిఫరెంట్ పేరు వెంకటేష్ గారు, లక్ష్మయ్య జంగయ్య నామోని గ్రామం నుండి అజయ్ కుమార్ అండ్ నాగ్నాథ్ గుప్తా, కాలు శ్రీనివాసరావు, పాలెం పోలయ్య గారు, అలాగే మహబూబ్ నగర్ ముసాపేట నుండి మెర్సీ అండ్ నరేష్ పంపించారు, కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా, కళ్యాణ్ చారి రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య. నెక్స్ట్ పాలెం పోలయ్య, పొన్నం వెంకటేష్ గారు ఫిర్జాదిగూడ నుంచి, శ్రీకాంత్ నార్మూర్ నుండి, ప్రేమనాథ్ కళావతి, అప్పలరాజు ఫ్రమ్ పెడనా, సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు, శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు అండ్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు అండ్ దోర్నాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్ అండి. తక్కువ మెసేజెస్ వచ్చినా చాలా స్వీట్గా అనిపించాయి, చక్కగా పంపించారు, చక్కగా ఆన్సర్ చేశారు. చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఇది వచ్చినటువంటి సమాధానాలు అండ్ ఆన్సర్ చేసినటువంటి సమాధానాలు అన్నీ కూడా. అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇప్పుడు ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఇవాళ షో టైం. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. 2:15కి ఎగ్జాక్ట్లీ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955093. ఈ నంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: and I am Valsa Williams with the Midday News. The headlines. Prime Minister Narendra Modi holding series of high-level meetings with leading French business leaders in Paris today, also to attend VivaTech Summit this evening. Centre to construct over 26,000 kilometres of rural roads with allocation of more than 18,900 crore rupees in financial year 2026-27. Calcutta High Court refuses to stay West Bengal Speaker's decision to appoint Ritabrata Banerjee as Leader of Opposition. Memorandum of Understanding between the United States and Iran comes into effect, opens 60-day window for peace negotiations. And in hockey, India beat Uruguay 3-2, advances to semi-finals in FIH Women's Nations Cup in New Zealand. Prime Minister Narendra Modi is holding a series of high-level meetings with leading French business leaders in Paris as part of efforts to deepen India-France economic and industrial cooperation. Prime Minister Modi will attend the VivaTech 2026 alongside French President Emmanuel Macron in the evening. He will lead a series of high-level engagements at the summit, culminating in a highly anticipated keynote address that highlights India's skyrocketing global digital footprint. The VivaTech Summit is Europe's largest technology and startup event, where Mr. Modi is expected to highlight India's growing innovation ecosystem and technological advancements. India will have the largest national pavilion at this edition of VivaTech Summit, a fitting symbol of the enormous potential for partnership between the Indian and European innovation ecosystem. The Prime Minister is also scheduled to address members of the Indian community during a special diaspora event. The centre will construct over 26,000 kilometres of rural roads in the financial year 2026-27. According to the Ministry of Rural Development, more than 18,900 crore rupees has been earmarked for the construction of rural roads under the Pradhan Mantri Gram Sadak Yojana and related rural connectivity initiatives. A high-level review meeting was held to assess the progress of rural road connectivity projects. The meeting was chaired by Rohit Kansal, Secretary, Department of Rural Development. Senior officials from several states, including Andhra Pradesh, Bihar, Chhattisgarh, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Rajasthan and others, participated in the meeting. The Secretary laid special emphasis on providing last-mile connectivity to all remaining unconnected habitations. The Calcutta High Court today declined to grant any interim relief on West Bengal Assembly Speaker Ratindra Bose's decision to appoint breakaway Trinamool Congress MLA Ritabrata Banerjee as the Leader of Opposition in the Assembly. Hearing a petition filed by TMC MLA Shobhandeep Chattopadhyay challenging the rejection of his nomination and Banerjee's appointment, Justice Krishna Rao refused to stay the Speaker's decision. The court directed the respondents to file their affidavits within 3 weeks, while the petitioner has been granted 2 additional weeks to file a reply. The matter will be heard next on the 28th of July. President Draupadi Murmu has begun a 5-day visit to Madhya Pradesh and Odisha today. On the first day of her visit, she arrived at Betul to attend a program titled Empowerment of Tribal Communities Through Spiritual Awakening, organized by the Prajapita Brahmakumari's Ishwarya Vishwavidyalaya. Addressing the gathering, the President said the conference aimed at empowering tribal communities is important not only for the region but for the entire country and society. She said to achieve the goal of a developed India, it is important that no section of society is left behind in the journey of development.
1: 2047 विकसित भारत बनाने के लिए हम सोचे हैं पूर्वतन प्रधानमंत्री अटल बिहारी वाजपेयी कहते थे ये देश एक जमीन का टुकड़ा नहीं है जीता जागता राष्ट्रपुरुष है राष्ट्रपुरुष का प्रत्येक अंग हिमालय से लेकर के कन्याकुमारी तक अक्षत होना चाहिए क्षति नहीं होना चाहिए ऐसे ही ये भारत में रहने वाले जनता कोई भी समाज पीछे ना रह जाए.
0: The President will visit Odisha tomorrow afternoon. During her visit to Rairangpur in Mayurbhanj district, She will attend a health camp organized by AIIMS Bhubaneswar and interact with beneficiaries and doctors. Civil Aviation Minister Ram Mohan Naidu today informed that the first cargo flight has landed at the Noida International Airport, carrying multiple goods, including leather goods and auto parts, from Chennai. In a social media post, the minister said Made in India mobile phones, auto parts and accessories were dispatched from the Chennai airport, strengthening supply chains and creating new opportunities for local industries. The airport at Jewar began commercial operations 2 days ago. Tamil Nadu Governor Vishwanath Arlekar has asserted that the present government will work towards clean, transparent governance, upholding social justice and make the state a numero uno in the country. Delivering his first speech of the assembly session, the governor said the government will dedicate itself to build the state with a Vetri Tamaraga vision document over the next 5 years. He said the government will provide a Tamil identity and protect Tamil pride on the whole. He also said the state government will urge for a branch of the Supreme Court to be established in the state. In Jharkhand, voting for 2 Rajya Sabha seats is underway with JMM candidate Baidyanath Ram, Congress nominee Pranav Jha and independent candidate Parimal Nathwani in the fray. Polling began at 9 this morning and will continue until 4 in the evening. Counting of votes will commence at 5 p.m, following which the results will be declared. All 81 MLAs of the assembly are expected to cast their votes. In Mizoram, voting for the lone Rajya Sabha seat is also underway with candidates from the ruling Zoram People's Movement and the opposition Mizo National Front locked in a direct contest. Union Home Minister Amit Shah today said the past 12 years of Prime Minister Narendra Modi's government have been a golden era of the confluence of development and heritage. In a social media post, Mr. Shah said in these 12 years, the construction of Sri Ram Janmabhoomi Mandir, Kashi Vishwanath Corridor and Ujjain Mahakal Lok took place, while world-class connectivity, infrastructure projects and initiatives like Make in India have given unprecedented momentum to the country's development journey. The minister also noted that the digitization of 1 crore records, the return of 668 ancient artifacts, the establishment of 11 tribal freedom struggle museums and granting classical language status to 11 Indian languages clearly demonstrated that development and heritage are complementary to each other. Prime Minister Narendra Modi today said India's cultural heritage is being preserved, celebrated and carried forward with renewed vigour. In a social media post, Mr. Modi said, guided by the vision of Virasat Bhi, Vikas Bhi, efforts ranging from the repatriation of antiquities to strengthening spiritual and pilgrimage infrastructure are reconnecting people with India's timeless traditions. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back to the Midday News. Delhi Chief Minister Rekha Gupta today inaugurated the 3-day public welfare camps in New Delhi. The camp is inspired by Prime Minister Narendra Modi's 12 Saal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Talking to the media after the inauguration, Ms. Gupta said the government has organized these camps at 42 locations across the national capital. She added that the citizens can access information and benefits related to various central and Delhi government schemes for which they are eligible. Home Minister Amit Shah today met United States Ambassador to India Sergio Gore in New Delhi. In a social media post, Mr. Gore said the two leaders held a fruitful discussion on strengthening cooperation between the two countries in combating terrorism, protecting citizens from narcotics and illegal drugs, securing borders and ensuring that criminals are brought to justice. A landmark memorandum of understanding between the United States and Iran has come into effect, bringing an immediate halt to nearly 4 months of direct conflict and opening a 60-day window for negotiations on a comprehensive peace settlement. The 14-point agreement, signed electronically ahead of a planned meeting in Switzerland, establishes an immediate ceasefire, commits both sides to refrain from hostile actions, and sets out a framework for addressing long-standing disputes over Iran's nuclear program and regional security issues. Under the agreement, the United States will begin lifting its naval blockade around Iran and work towards restoring normal maritime traffic through the Strait of Hormuz within 30 days.
2: United States and Iran have formally launched a new diplomatic process after signing a memorandum of understanding aimed at ending months of conflict. The agreement calls for an immediate ceasefire, the reopening of the Strait of Hormuz, and negotiations on a broader peace settlement. Washington has committed to easing maritime restrictions and pursuing sanctions relief, while Tehran has reaffirmed that it will not seek nuclear weapons and has agreed to address concerns over its enriched uranium stockpile under international supervision. The deal also includes provisions for economic reconstruction and future cooperation on regional security. Diplomats now face the more difficult task of converting the framework into a binding agreement within the next 60 days. Vinod Kumar for Akashvani News, Dubai.
0: U.S. Defense Secretary Pete Hegseth has called on European allies to take greater responsibility for the defense of their own continent and help transform NATO into what he described as a more robust military alliance. Addressing a meeting of NATO defense ministers, Hegseth said the alliance needs a reboot into what he termed NATO 3.0, capable of effectively deterring emerging security threats. He said European nations must take the lead in the conventional defense of Europe while strengthening NATO's military capabilities. Minority Affairs Minister Kiran Rijiju today chaired the Hajj Review Meeting 2027 in New Delhi. Briefing the media after the review meeting, Mr. Rijiju described the Hajj 2026 was the most successful Hajj in the history of India. He said India received two Labaitum Award from the Ministry of Hajj and Umrah of Saudi Arabia for Hajj 2026. He noted that the government will announce the new Hajj policy soon for Hajj 2027. In Himachal Pradesh, seven people lost their lives in a road accident in Chamba district last night. All the deceased were residents of the same village, including three real brothers and a married couple. The accident occurred near Mani Zero on the Pukri Masrund Road in the Chura Assembly area when a Bolero vehicle went out of control and plunged nearly 500 meters into a deep gorge. Union Minister for Youth Affairs and Sports, Mansukh Mandavia, has said that over the past decade, India has steadily expanded opportunities for young people across education, skilling, entrepreneurship, sports, health and civic participation. In an article published in a national daily today, the minister described the youth of the country as Amrit Pidhi, the generation that will lead the journey towards Vikasit Bharat by 2047. In hockey, India defeated Uruguay 3-2 to register their third consecutive win and finish on top of Pool A in the FIH Women's Nations Cup in New Zealand today. After conceding an early goal, India staged a strong comeback with Deepika scoring twice and Deepika Soreng adding another goal. Uruguay had taken the lead through Chiara Appennino in the 13th minute before Deepika equalised through a penalty corner in the 24th minute. Soreng then put India ahead with a field goal in the 43rd minute. Uruguay captain Manuel Avilar restored parity in the 55th minute, while Deepika struck again a minute later to seal the victory for India. With three wins from three matches, India topped Pool A and advanced to the semi-finals, where they will face the winner of the match between Chile and Korea on Saturday. Benchmark domestic equity indices were trading marginally up in the afternoon session today. The Sensex rose 158 points to 77,314, while the Nifty advanced 41 points to 24,127 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holding series of high-level meetings with leading French business leaders in Paris today. Also to attend Viva Tech Summit this evening. Centre to construct over 26,000 kilometres of rural roads with allocation of more than 18,900 crore rupees in financial year 2026-27. Calcutta High Court refuses to stay West Bengal Speaker's decision to appoint Subrata Banerjee as Leader of Opposition. Memorandum of Understanding between the United States and Iran comes into effect, opens 60-day window for peace negotiations. And in hockey, India beat Uruguay 3-2, advanced to semi-finals in FIH Women's Nations Cup in New Zealand. And with that, we end the midday news.
3: స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఆకాశవాణి వివిధ భారతి. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటారు.
4: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం దంతాల ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి దంతాలు ఆరోగ్యంగా ఉండాలి లేదా మనకు ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అయితే ఈ దంతాల ఆరోగ్యంతో పాటుగా మన నోటి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందా? ఈ నోటి ఆరోగ్యం అనేది మన శరీరానికి మన అంటే ఎలా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మీతో మాతో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలు సమస్యలు తెలియజేస్తే మీకు సమాధానం ఇవ్వడానికి గాను డాక్టర్ దీప్తి పంజాల గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు, అంటే దంత వైద్యులుగా, అలాగే శస్త్రచికిత్స దంత వైద్యులుగా ఉన్నారు అన్నమాట. అంటే దంతాలకు సంబంధించినటువంటి సర్జన్గా ఉన్నారు. కాబట్టి వారితో మీరు మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 040తో పాటుగా 2324085252, అలాగే 2324085853, ఇంకొకటి 040తో పాటుగా 2955059232. ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు డెంటల్ సర్జన్ కాబట్టి వారితో మీరు మాట్లాడవచ్చు. నమస్కారం అండి డాక్టర్ దీప్తి గారు.
7: నమస్కారం మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్.
6: మేడం, మరి సాధారణంగా మనం ఏంటంటే అందరికీ ఈ పండ్లు అనేవి ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటాం, కానీ వీటికి ప్రత్యేకంగా మనకి దంతాలు ఆరోగ్యంగా ఉన్నాయి అని మనం ఎప్పుడు అనుకోవచ్చు ఎవరికి వారంగా?
7: ఫస్ట్లీ అవి హెల్తీగా ఉన్నాయి, పళ్ళు హెల్తీగా ఉన్నాయి అని మనకు ఫస్ట్ సైన్ ఇచ్చేది పుచ్చులు లేకపోవడం, పళ్ళు పుచ్చులు లేకపోవడం, పళ్ళు గట్టిగా ఉండడం, మన గమ్స్ హెల్దీగా ఉండడం, ఇవి మెయిన్. చిగుర్లు హెల్దీగా ఉండడం, ఇవి 3 మెయిన్ సైన్స్ మనకు. మన నోరు ఓరల్ క్యావిటీ హెల్దీగా ఉందని ఒక సైన్ మనకి. వీటిలో ఏది లేకున్నా, ఏది డిస్టర్బ్ అయినా మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు. పన్ను పుచ్చినా, పుచ్చు వరకే కాదు, పన్ను డిస్కలరేషన్ చిన్నగా కలర్ చేంజ్ అయినా నెక్స్ట్ అది పుచ్చులోకి మారుతుంది, పుచ్చు పన్నును లూజ్ చేస్తుంది, దాని తర్వాత అది మన చిగుళ్ళ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో అదొక ప్రాసెస్ కాబట్టి మనం ఆ డిస్కలరేషన్ స్టార్ట్ అయినప్పుడే మనం జాగ్రత్త పడడం బెటర్.
6: ఓకే, అంటే డిస్కలరేషన్ అంటే మేడం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పండ్లు అనేసరికి అంటే పుచ్చడం అనేది ఎప్పుడు జరుగుతుందో సాధారణంగా అందరు గమనించారు. అది అంటే ఎవరికి వారు గమనించుకునేసరికి అది ఆల్రెడీ పుచ్చిపోయి ఉంటుంది అని చెప్పి అంటుంటారు. అయితే ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు శ్రోతలతో మనం మాట్లాడదాం.
7: ఓకే,
8: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్,
7: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి.
8: మా బాబుకి చిన్నప్పటి నుండి పళ్ళు ఒక కలర్ లో ఉంటుంది, ఇట్లా లైన్ లైన్ గా ఉంటది.
7: ఓకే, పళ్ళు కలర్ రావడమే అలా వచ్చిందా తనకి?
8: వచ్చిందండి చిన్నప్పటి నుండి.
7: ఎన్ని ఇయర్స్ ఉన్నాడు బాబు?
8: ఇప్పుడు 46 ఉన్నాడు మేడం.
7: ఓకే, ఎక్కడండి మీ ప్రాపర్ ఏది?
8: ప్రాపర్ సెకండ్ మేడం.
7: ఓకే, అంటే ఇప్పుడు కొందరికి వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల పళ్ళలో కలర్ చేంజ్ అయిపోతుంది, అది జనరల్ గా జెనెటికల్ గా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది మనకి. సో పళ్ళ కలర్ అనేది మనకి ఇప్పుడు హెయిర్ కలర్, స్కిన్ కలర్ ఇట్లానో టూత్ కలర్ కూడా జెనెటిక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయలేము, కలర్ చేంజ్ చేయలేము. కలర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ దానికి వేరే టెక్నిక్స్, బ్లీచింగ్ అని, కలర్ చేంజింగ్, టూత్ వైట్నింగ్ అని వచ్చాయి. అవన్నిటి వల్ల సెన్సిటివిటీస్, మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో పళ్ళు క్లీన్ గా ఉన్నాయా, పుచ్చులు లేకుండా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా అన్నది మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అండి. అదే కలర్ చేంజింగ్ అనేది చిన్నప్పటి నుంచి అది ఉంటే మనం చేంజ్ చేయలేమండి. అది సెన్సోడైన్ అనేది ఒక సెన్సిటివిటీ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనమాట. అది మన పళ్ళు జివ్వుమంటే వాడాల్సింది, కానీ పళ్ళు కలర్ చేంజ్ అవ్వడానికి కాదు. కలర్ చేంజ్ అవ్వడానికి ఏం చేయలేము మనం, క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప. ఓకే, పుచ్చుపళ్ళకు మాత్రం ట్రీట్మెంట్ చేయించాలి. కానీ
8: చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడింది మేడం.
7: ఓకే,
8: అప్పుడు బాల్ ఇట్లా ఫేస్ తల్లిగింది.
7: ఓకే,
8: మనకి ఇంట్లో ఏం చెప్పలేదు, చెయ్యలేదు. కొంచెం ఏజ్ పెరిగినా కొద్దీ అందులో పొద్దుగా లేవగానే ఇట్లా ఒక కలర్ లో.
7: ఇప్పుడు నేను చెప్పింది పళ్ళన్ని ఒక కలర్ అలా కాదు. తను దెబ్బ తాకినందుకు, దెబ్బ వల్ల అంటే ట్రామా వల్ల వచ్చిన డిస్కలరేషన్ అది. సో అది మనము డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే తెలుస్తుంది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా. అది ట్రీట్మెంట్ చేయించుకొని దానికి క్యాప్ పెట్టి దాని ప్రకారం చేస్తారు. అది చేసి దాని మీద మళ్ళీ న్యాచురల్ గా పక్కన ఏవైతే కలర్ లో ఉన్నాయో ఆ కలర్ ప్రకారం మనకు క్యాప్ పెట్టేస్తారు. అప్పుడు అది న్యాచురల్ అయిపోతుంది.
8: కలర్ కోసం అనేసి వాళ్ళు తినే సోడా ఉప్పు కలిపి తోముతా ఉంటది. ఎవరెవరైతే చెప్తే
7: లేదమ్మా, అట్లా చేయడం వల్ల మన పళ్ళం మీద ఎనామెల్ అనేది అరిగిపోతుంది అనమాట.
8: అవును,
7: సో అది అరగడానికి, తెల్లగా అవ్వడానికి అవ్వదమ్మా. ఇప్పుడు మీరు క్యాప్ పెట్టేటప్పుడే పళ్ళ కలర్ లో పెడతారు కదా, పక్క పళ్ళ పళ్ళకి మ్యాచ్ అయ్యే కలర్ లో పెడతారు. సో మనకు ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఉంటది అది. లేదమ్మా లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
8: ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అండ్ ఒక పళ్ళు మాత్రం తీసేస్తున్నారు మేడం, ఆయన క్లిప్ వేస్తున్నారు అనేసి అడ్డం వస్తుంది అని సైడ్ లో ఒక పళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు దానికి మనం ఒక పళ్ళు పెట్టుకోవాలండి, ఏం చేయాలి మేడం?
7: అంటే ఇప్పుడు క్లిప్ పెట్టారు కదా, క్లిప్ ట్రీట్మెంట్ అయిపోయే లోపు పళ్ళు సెట్ అవుతాయి అమ్మా, నోట్లో వరుస సెట్ అయిపోతుంది. అది అక్కడ స్పేస్ లేనందుకే వాళ్ళు తీసి క్రియేట్ చేస్తారు స్పేస్. సో అది ట్రీట్మెంట్ అయిపోయే లోపు మీకు సెట్ అవుతుంది, మళ్ళీ వేరే పనులు పెట్టుకోవాల్సిన అవసరం పడదు.
8: అదే లెవెల్ అవుతుంది మెల్లిమెల్లిగా.
7: అదే
8: మీరు ఏం చెయ్యకండి, మీరు గమ్ముందు మంచిగా బ్రష్ చేసుకోండి
7: అంతే.
8: డైలీ 2 times అంతే, ఇంకేం లేదు అని అన్నారు ఆయన. కానీ బాబు ఏమంటున్నాడు, అమ్మందరు పళ్ళు తెల్లబుద్ది నాడు బాధపడుతున్నాడు. దానికి ఏమైనా వేరే మన
7: టెంపరరీ అన్నమాట, అవి లాంగ్ రన్ లో మన పళ్ళని డామేజ్ చేస్తాయి కూడా.
8: వద్దు అన్నారు కూడా డాక్టర్. సరే ఉందని ఏం కాదు, ఇప్పుడు ఏమో 46 అయిపోయినాయి

0: అది మనం తీయించుకోవడమే బెటర్.
1: హలో
0: హలో
1: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అండి, చెప్పండి.
1: ఎట్లంటే మేడం, నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఈ లాస్ట్ దంతం ఒకటి ఖరాబ్ అయింది.
0: ఓకే సార్.
1: అది అది ఉండొద్దు అంటే తీసేసాడు డెంటిస్ట్.
0: ఓకే.
1: ఆ తర్వాత పండుగను ఇంకొక పండుగ మధ్యన గ్యాప్ వచ్చింది మేడం. ఇంక సార్ ఆ గ్యాప్ లో ఏది తిన్నా కూడా ఫస్ట్ అన్లా జామ్ అవుతుంది, మళ్ళా తిన్నాక చేసినాక మళ్ళీ మనం క్లీన్ చేస్తేనే అప్పటి వరకు అవస్థ ఉంటుంది. లాస్ట్ తీసేసానండి కుడి పక్క లాస్ట్. ఆ తర్వాత దంతానికి ఇంకో దంతానికి మధ్యన
0: ఓకే గ్యాప్ వచ్చిందా?
1: గ్యాప్ వచ్చింది. అది ఫస్ట్ కొద్దిగా ఉండే దాంట్లో, ఇక ఇట్లా మనం నెగ్లెక్ట్ చేస్తా పోయి జామ్ అయ్యేసరికి అది మళ్ళీ తీసే వరకు కూడా మనకు అవస్థ ఉంటది.
0: ఒకసారి వెళ్ళి చూయించుకోవాలి సార్, అంటే ఆ గ్యాప్ ఎట్లుంది, దాని మధ్యలో ఏమన్నా క్యాప్ పెట్టొచ్చా, ఏదన్నా చేయొచ్చా అన్నది మీరు ఒకసారి వెళ్ళి క్లినిక్ లో ఎక్స్రే తీయించుకొని ఒకసారి చూయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
1: అయితే మాకు తెలిసినది చెప్పింది సార్ అంటే
0: మధ్యలో వేయరు సార్, పన్ను మధ్యలో వేస్తాడు, పళ్ళ మధ్యలో వేయరు, రెండు పళ్ళ మధ్యలో వేయరు సార్, ఒక్క పన్నుకు మధ్యలో వేస్తారు. రెండు పళ్ళ మధ్యలో మనం సిమెంట్ వేస్తే సిమెంట్ ఉండదు, నిలవదు. రెండు పళ్ళ మధ్యలో సిమెంట్ వేయడం అంటే చిగురు మీద వేయడం. సో చిగురు మీద మనం సిమెంట్ పెట్టలేము కదా, సిమెంట్కి సపోర్ట్ ఉండదు కదా.
2: హలో
1: మేడం గారు, నమస్తే అండి.
2: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ దీప్తి గారు ఉన్నారు.
1: మేడం గారు నమస్తే.
0: చెప్పండి సార్.
1: అయితే నా వయసు 47 మేడం గారు.
0: ఓకే.
1: అయితే పళ్ళు ఒక 4 రోజులు అవుతుంది, మధ్య నెల ఒక నెల దాటుతుంది, పళ్ళు జువ్వు అంటున్నాయి మేడం. పవర్చలు తాగినా వేదనలు తాగినా దంతాలు జువ్వులు లాగుతున్నాయి మేడం గారు.
0: ఓకే, అంతేనా? ఇంకేం పుచ్చులు అలాంటి ప్రాబ్లం లేదా? ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడాలి సార్, అంతే. అది వాడితే సరిపోతుంది. అప్పుడప్పుడు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని పుక్కలించడము అట్లా చేస్తే కొంచెం పళ్ళు
1: మనకు.
0: ఏం సార్? ఓకే ఓకే,
1: అది వాడితే తగ్గుతుందని చెప్పారు, తీసుకుని వాడుతున్నాను.
0: ఓకే, అది కూడా లాంగ్ రన్ లో ఎక్కువ ఒక 6 మంత్స్ అలా వాడుతూ ఉంటే మనకు అవి కూడా పనిచేయవు సార్. అందుకే ఒకసారి ఒక డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చూయించుకుంటే మీకు అర్థమవుతుంది ఇంతకి ఎంత సెన్సిటివిటీ ఉంది, ఎంత అరిగిపోయి ఉన్నాయి పళ్ళు, అది ఓన్లీ టూత్ పేస్ట్ తో తగ్గుతుందా అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి వెళ్ళి అదే మరీ ఎక్కువ ఉండి ఇంకా తగ్గట్లేదు, మామూలుగా టూత్పేస్ట్తోని లేకపోతే ఇట్లా మౌత్ వాష్తోని పుక్కులించుకున్నా కానీ తగ్గట్లేదు అంటే ఒకసారి డెంటిస్ట్ని కలిసి చూయించుకుంటే బెటర్ సార్.
3: సార్ నమస్తే. మేడం
0: నమస్తే సార్, చెప్పండి.
3: నేను వరంగల్ కాశీబుగ్గ నుంచి మాట్లాడుతున్నాను, దాసి రామచంద్రం.
0: ఓకే సార్.
3: అయితే మా మనవనికి పన్ను మీద పన్ను వచ్చింది, అది పీకిందో లేదో తెలియదు పాపది, అలా కొత్త పన్ను వచ్చింది. మరి దాన్ని పైది కాబట్టి ఊడవీకవచ్చునా, లేదా కళ్ళకు దెబ్బ అది అంటారేంటి?
0: ఎంత వయసు సార్?
3: 12 ఇయర్స్, 13.
0: ఓకే, అంటే ఒకసారి చూయించుకోవాలి సార్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూయించి ఒక ఎక్స్రే తీస్తే ఇంతకు మీరు పీకేది చిన్న పాలదంతమా లేకపోతే పర్మనెంట్ టూత్ అన్నది మనకి తెలుస్తుంది. పర్మనెంట్ టూత్ వచ్చాక పీకేసారా లేకపోతే మామూలుది పీకారా తెలియదు కదా సార్, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీయించుకుంటే ఏంటన్నది క్లియర్ గా తెలుస్తుంది సార్.
3: సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే సార్.
2: హలో హలో
0: మేడం.
2: నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దీప్తి గారు ఉన్నారు.
0: హలో నమస్తే సార్, చెప్పండి.
4: పళ్ళు పుప్పు పళ్ళు అండి, పళ్ళు పీకేస్తామా అనుకుంటున్నాం, బాగా అవస్థ పెన్ను పీకితే కళ్ళు మబ్బులేసా అని ఆ పక్క దాని గురించి అడుగుతానని ఫోన్ చేశాను.
0: ఓకే, అట్లా అయితే ఏమి ఉండదు సార్, కళ్ళు పళ్ళు పీకితే కళ్ళుకి ప్రాబ్లం ఏమీ ఉండదు, అది ఒక మిత్ అంతే, అదేమి

0: నిజం కాదు,
1: అదొక అపోహ అంటారా?
0: అపోహ అంతే.
1: అంటే సాధారణంగా ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి మాట, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ పైకి పళ్ళు సంబంధించినవి ఏది తీసినా కూడా కంటికి సమస్య వస్తుంది అనేటువంటి ఒక ఇదైతే ప్రజల్లో ఉంది. దానికి అసలు మీరు ఏమంటారు?
0: అది జస్ట్ ఒక మిత్ మ్యామ్, ఓల్డెన్ డేస్ సేయింగ్ అంతే. అలా అంటే ఇప్పుడు మనం అది తీస్తే చెవు నొప్పి కూడా వస్తుందని వస్తారు పేషెంట్స్. పన్ను పీకారు కానీ చెవు నొప్పి స్టార్ట్ అయిందా తీసాక అని వస్తారు. ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అంతే. మనకిప్పుడు సైనసెస్ ఇవన్నీ ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి కదా. సో ఒకటి తీసినప్పుడు మనకు ఒకటి స్ట్రెయిన్ అవుతుంది అంతే, తప్పించి పన్ను తీస్తే కన్నుకి ఆ నర్వ్స్ అన్ని సపరేట్ ఉంటాయి మ్యామ్. సో దేనికి సంబంధం ఉండదు.
1: అంటే కాకపోతే నరాలు అనేవి అలా స్ప్రెడ్ అయి
0: ఉంటాయి, సో ఆ పెయిన్ వాళ్ళకి రేడియేట్ అవుతుంటది కాబట్టి వాళ్ళు కన్నులోకి వెళ్తుంది, గొంతులోకి వస్తుంది, చెవులోకి వస్తుంది అని చెప్తారు. కానీ ఇట్స్ టోటలీ అ మిత్ మ్యామ్. ఇట్లా చేస్తే ఇన్ని సర్జరీస్, ఇన్ని ఎక్స్ట్రాక్షన్స్ చేసి,
1: అంటే ఈ పన్ను నొప్పి అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది, అది స్ప్రెడ్ అయ్యి అక్కడ ఇక్కడ నొప్పిలాగా
0: జా దవడ నుంచి ఇదంతా రేడియేట్ అయినప్పుడు మన కన్నుకి చెవుకి గొంతుకి ఇదంతా రేడియేట్ అవుతుంది. సో మొత్తం పెయిన్ వస్తుంటది కాబట్టి మనకు అవి కూడా ప్రాబ్లం ఏమో, దానికి కూడా ఇబ్బంది అవుతుందేమో
1: అని వచ్చిన సమస్యగా ఉంటుంది
0: ఒక.
1: కాబట్టి నిజమే కదా, ఇప్పుడు అంత ఇబ్బంది వస్తుంది అంటే డాక్టర్ కూడా అన్ని పరీక్షలు చేసే చేస్తారు కదా. కాబట్టి అటువంటిది ఏమి ఉండదు, అది అపోహ అంటారు.
0: ఉండదు టోటలీ.
1: అంటే మీరు సర్జన్ కూడా కాబట్టి, డెంటల్ సర్జన్ కాబట్టి మీ ద్వారా ఇది మాత్రం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
2: హలో.
0: హలో
2: డాక్టర్ గారు నమస్కారం. మేడం
0: నమస్కారం సార్, చెప్పండి.
2: లాస్ట్ 2 మంత్స్ కింద నాకు రూట్ కెనాల్ చేయించాను మేడం, కింది పన్ను. గౌడ పన్ను కింది పన్ను లాస్ట్ పన్ను. రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ వేయించేది కంపల్సరీ అవసరమే మేడం? డాక్టర్ ఏమి అవసరం లేదని చెప్పారు. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించాలి మేడం?
0: అంటే అవసరం లేదు అని చెప్పారు అంటే అక్కడ స్పేస్ తక్కువ ఉందో లేకపోతే అక్కడ పక్కన మీకు ఏదైనా బోన్ లేకపోతే బొక్క డిస్టర్బెన్స్ ఉందో, స్పేస్ లేకపోవడం వల్ల అట్లా చెప్పుంటారు. కానీ రూట్ కెనాల్ చేశాక క్యాప్ వేయించుకుంటే డెఫినెట్గా ఆ పన్నుది లైఫ్ పెంచడానికే సార్. రూట్ కెనాల్ చేసేదే మనం పన్నును కాపాడుకోవడానికి. ఓకే ఓకే, క్యాప్ పెట్టుకుంటే ఓకే ఓకే, క్యాప్ వేయించుకుంటే డెఫినెట్గా పన్ను ఎక్కువ రోజులు ఉంటుంది సార్. పన్నుది లైఫ్ స్పాన్ పెంచినట్టు మనం క్యాప్ వేయించుకుంటే. రూట్ కెనాల్ చేయడమే పన్నును కాపాడము. సో దాన్ని కాపాడి మళ్ళీ క్యాప్ వేయడం అంటే మనం ఆ పన్నుని లైఫ్ స్పాన్ పెంచి దానికి జాగ్రత్తని ఇచ్చినట్టు.
2: రూట్ కెనాల్ ఇప్పుడు పైన పనుల మీద కింద 3 పనులు పైన లాస్ట్ పన్ను ఉంటుంది కదా మేడం, లాస్ట్ లో రైట్ సైడ్ లో మీది పన్ను.
0: ఓకే,
2: అయితే అక్కడ ఏం కింద ఇరుక్కుంటుంది మేడం.
0: ఓకే,
2: అయితే మనం అది మన క్యాప్ ప్రాబ్లం ఏం లేదు,
0: అది పళ్ళ మధ్యలో గ్యాప్ అయి ఉంటుంది సార్, జస్ట్ గ్యాప్ అయి
2: ఉంటుంది.
0: రూట్ కెనాల్ చేయకుండా క్యాప్ వేయడం సజెస్టబుల్ కాదు సార్. రూట్ కెనాల్ చేసి వేయడమే బెటర్ ఎప్పుడైనా.
1: హలో. మరి ఇలాగే దంత సమస్యలు ప్రధానంగా మనం ఈ దంతాలు పుచ్చడం లేదా దంతాలకు ఈ రంధ్రాలు ఏర్పడడం అనేటువంటి సమస్యలు చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది శ్రోతలు మరి ఆ సమస్యలను కూడా బయలుపరిచారు. మరి ఇలాంటి సమస్యలు ఉన్న మీరులో ఎవరైనా ఉన్నట్లయితే మీ సందేహాలు కానీ సమస్యలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324582, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు.
3: నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఓకే, నిర్మల్ నుంచి మాట్లాడండి. దీప్తి గారు ఉన్నారు.
3: మా బాబు ఉంటాడు, ఇన్ని సంవత్సరాలు ఉంది. అతనికి పాల పాలను ఊరిపోయి మేడం, పాల పనులు ఊరిపోయి మా లక్ష్మి బాగా సందులు వచ్చి మా లగ్గు కూడా ఊరిపోయి మన పనులు రావాలంటే దగ్గర దగ్గర సందులు వచ్చి అచ్చిన పనులు రాళ్ళకు ఊరిపోతాయి. మళ్ళీ
0: ఇప్పుడు పాలపళ్ళు ఊడిపోయి మళ్ళీ వచ్చాయా సార్?

0: మొత్తం పళ్ళు వచ్చేసాయా? వెనకాల దవడ పళ్ళు కూడా
1: వచ్చాయా
0: సార్? అవి వచ్చినప్పుడు సెట్ అవుతుంది సార్. ఇంకా రావాల్సినవి వచ్చినప్పుడు అవి ముందర పుష్ చేసుకుని అవి ఆటోమేటిక్ గా అకామిడేట్ చేసుకుంటాయి.
2: మొత్తం కంప్లీట్ గా
0: వచ్చాక అప్పుడు స్పేసింగ్ ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి సార్. అప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని చూసుకోవచ్చు. అప్పుడు మీకు దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ కావాలో చేయించుకోవచ్చు.
2: అయితే డాక్టర్ గారు, మరి ఇంతవరకు కూడా మరి కొన్ని సమస్యలు మాట్లాడుకున్నాం, ఇలాంటి ఖాళీలు కానివ్వండి, గ్యాప్లు కానివ్వండి. అంటే కొంతమందికి ఈ ముందు పళ్ళ మధ్య, రెండు పళ్ళ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయించుకోవాలనేటువంటిది ఆశ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆ గ్యాప్ అంత అందంగా కూడా అనిపించకపోవచ్చు. మరి దానికి ఏమన్నా అవకాశం ఉందా?
0: సో మెయిన్లీ చాలా మందికి ముందర రెండు పళ్ళు మధ్యలో గ్యాప్ వస్తుంది. అది మనది ఈ చిగురు అనేది ఉంటుందా మధ్యలో పైలిప్ చిగురుకి, అది ఎక్కువ పెరగడం వల్ల వస్తుంది. సో అది హెరిడిటీ, జెనెటిక్. అది మదర్ కుంటే డాటర్ కి రావడం, ఫ్యామిలీ హెరిడిటీ అది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనము ఒక 10-15 ఇయర్స్ ఏజ్ లో దాన్ని తీసేయడం, ఫ్రీనెక్టమీ అని కట్ చేయడము, అది ఒక ఆప్షన్. ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. లేదు అది లేకున్నా గానీ గ్యాప్ ఉంది అనుకుంటే క్లిప్ ట్రీట్మెంట్ అదొకటి. అది కూడా వద్దు మాకు అంటే, ఇప్పుడు న్యాచురల్ టూత్ కలర్ సిమెంట్స్ వస్తాయి మ్యామ్, కాంపోజిట్స్ అని, అలాంటివి కూడా పెట్టి చేయొచ్చు మనం. టు లుక్ న్యాచురల్ అనమాట, గ్యాప్ లేకుండా. స్మైల్ కరెక్షన్స్, ఇవన్నీ ఈస్థెటిక్ అనమాట, అందంగా కనిపించడానికి. ఇట్స్ నాట్ అబౌట్ హెల్దీ లుకింగ్, బ్యూటిఫుల్ గా అందంగా కనిపించేయడానికి చేసే ట్రీట్మెంట్స్ అనమాట.
2: అంటే అయితే మనం అంటే ఎవరైనా అంటే సాధారణమైనటువంటి వాళ్ళు, మరి వాటి యొక్క అంత కాస్ట్ బేర్ చేయగలిగి ఉన్నవాళ్ళు అయితే చెప్పర్లేదు. లేదు కానీ కొంతమందికి ఇట్లాగే ఇప్పుడు ఒక శ్రోత కూడా చిన్నపిల్లాడికి గ్యాప్స్ పళ్ళు ఎక్కువ ఉన్నాయని, అలాగే కొంచెం యూత్లో ఎవరికన్నా అలా ఉండి వారు ఎక్కువ స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అట్లా ఫిల్లింగ్కి?
0: ఫిల్లింగ్స్ చేయించుకోవచ్చు మేడం,
2: అంటే గ్యాప్స్ నార్మల్ చేసుకోవడానికి
0: మన బడ్జెట్ ప్రకారం మనం చేయించుకోవచ్చు. దాని ప్రకారం ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం బేస్ అయ్యే సిమెంట్స్ ఉంటాయి.
2: ఓకే ఓకే, కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి.
0: ప్రతి ఒక్కరికి ఉంటుంది మ్యామ్, అందరికీ ఉంటుంది. ఎవరికి తగిన, ఎవరికి సెట్ అయ్యి, ఎవరికి వీలైన ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకోవచ్చు.
2: అయితే శ్రోతలు వింటున్నారు కదా, ఈ దంతాల సమస్యల గురించి, మరి ఈ అంటే పుచ్చిపళ్ళు కానివ్వండి, లేదా దంతాల్లో రంధ్రాలు ఏర్పడడం, లేదా ఇంకా దంతాలకు సమస్య ఉన్నటువంటి సమస్యలు ఏవైనా మరి మీరు క్లియర్ చేసుకోవాలి, లేదా వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-24-08-53, ఇంకొకటి 2-9-55-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ దీప్తి పంజాల గారు, వీరు డెంటల్ సర్జన్గా ఉన్నారు, వారితో మీరు మాట్లాడొచ్చు. అయితే ఈ చిన్న బ్రేక్ తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు తిరిగి స్వాగతం. మరి ఇప్పుడు మరి ఈ దంతాల ఆరోగ్యాన్ని గురించినటువంటి కొన్ని మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, శ్రోతలతో మాట్లాడదాం. హలో,
0: నమస్కారం అండి, చెప్పండి.
5: ఇప్పుడు పండు, ఒక పండు పుచ్చిపోయింది అన్నారు, చిగురులు పండ్లకు అంటుకొని ఉంటలేదండి, అన్నం తింటుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి వెళ్ళి కొద్దిగా అవస్థ పెడుతుందండి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అండి?
0: ఓకే, అంటే మీ చిగుర్లు లూజ్ గా కదులుతున్నట్టు
5: అనిపిస్తుంది. చిగుర్లు పండ్లు మట్టు గట్టిగా ఉంది.
0: ఓకే, మీ వయసు ఎంత అండి?
5: మా వయసు 68.
0: సో బ్రషింగ్, బ్రష్ చేసేటప్పుడు హార్డ్ గా బ్రష్ చేయడం గానీ, చిగుర్ల మీదికి ప్రెషర్ వేసి బ్రష్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది సార్. అంటే ఇప్పుడు కాదు, ఓవర్ ద ఇయర్స్, ఇంతకు ముందు

0: నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉంటది. ఉంటాయి సార్, మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు బీపీ షుగర్ అలా ఏమైనా ఉందా సార్? అయితే సో మీ కండిషన్ ప్రకారం ఏది మీకు ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది అన్నది చూపించుకుంటే ఉంటుంది సార్.
1: సార్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నల్గొండ.
1: సరే, డాక్టర్ గారు చెప్పారు కదా మీరు అంటే దంత వైద్యుల్ని సంప్రదించండి, మీ చిగురు సమస్యలు చెప్తే మీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. హలో, వింటున్నారు, మాట్లాడండి.
0: ఏం పళ్ళు సార్?
1: అంటే మ్యామ్ కిడ్నీలు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా, అలాగా ఒకరి పళ్ళు ఒకరికి ఇంకొకరికి ఫిట్ చేయొచ్చా?
0: లేదు సార్, అలా అలా పళ్ళు పెట్టలేరు కానీ ఇంప్లాంట్స్ అని
1: చెప్పండి.
0: ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతారు సార్.
1: ఓకే, అంటే ఒక మనిషి పళ్ళు ఇంకో మనిషికి పెట్టడం అనేది
0: లేదు? లేదు,
1: చేయడానికి వీల్లేదు.
0: లేదు, అలా వీల్లేదు.
1: ఓకే, రైట్.
3: హలో.
1: హలో,
3: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ దీప్తి గారు.
0: చెప్పండి
3: మేడం. నేను నిజామాబాద్ నుండి రాజన్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్
3: మేడం. మా పాపకు ముందట పళ్ళు కొంచెం ఎత్తుగా ఉండేది మేడం.
0: ఓకే సార్. ఓకే,
3: అయితే మేము డెంటిస్ట్ కు కన్సల్ట్ అయ్యాము.
0: ఓకే,
3: అయితే సార్ అక్కడ పైన రెండు పళ్ళు మళ్ళీ కింది పళ్ళల్లో కూడా రెండు పళ్ళు తీసేశారు, మళ్ళీ క్లిప్పింగ్స్ పెట్టారు మేడం. 1 ఇయర్ ట్రీట్మెంట్, దాదాపు 14 మంత్స్ అట్లా అయింది మేడం. అయితే ఇప్పుడు క్లిప్స్ తీసేశారు, దానికి ఇప్పుడు క్యాప్స్ ఇచ్చారు, అదొక 6 మంత్స్ వరకు
0: పెట్టారు. అవును సార్, వాడాలి సార్, రీటైనర్స్ అని వాడాలి, కంపల్సరీ వాడాలి.
3: అయితే మేడం సమస్య ఇప్పుడు ఏం లేదు, పాపకు ఇప్పుడు ముందటి కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది, పనులు ఏం సమస్య ఏం లేదు.
0: కానీ
3: నాకు ఒక సందేహం ఏముందంటే, అప్పుడు మా పాపకు 15 ఏళ్ళు మేడం, ఎప్పుడైతే ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేశామో, అసలు ఆ వయసు
0: కరెక్టేనా?
3: కొంతమంది 18 ఇయర్స్ తర్వాత.
0: లేదు లేదు, అట్లేం లేదు సార్, అట్లేం లేదు. 13 ఇయర్స్ నుంచి చేస్తారు చాలా మంది. మనం నోట్లో అన్ని పళ్ళు వచ్చాయా అని చూస్తాము, మన జా స్పేసింగ్, దవడ, బోన్ ఇవన్నీ చూస్తాం, కానీ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. అట్లా ఇలాగే ఈ ఏజ్లోనే చేయాలి అని ఏం లేదు, 13 ఇయర్స్ నుంచి ఎప్పుడన్నా చేయొచ్చు.
3: అంటే అప్పటికి చిగుళ్ళు కొంచెం గట్టిపడి?
0: లేదు లేదు సార్, అట్లేం ఉండదు సార్, మొత్తం పళ్ళు వచ్చాయని చూసుకుంటారు వాళ్ళు, చూసుకొని అప్పుడు చేస్తారు సార్. అవి వాడాలి సార్, వాడాలి, కంపల్సరీ వాడాలి అవి. లేదు లేదు సార్, అలా ఏం ఉండదు, లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే.
1: హలో, హలో, హలో,
4: హలో మేడం. మేడం
1: నమస్కారం అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
4: నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను.
1: వరంగల్ నుంచి మాట్లాడండి.
0: చెప్పండి సార్.
1: దీప్తి గారు ఉన్నారు.
4: మేడం గారు
0: చెప్పండి సార్.
4: ఇప్పుడు నాకు ఈ దవడ పన్ను, కింది పన్ను ఒకటి ఊగుతున్నది, పెద్ద పన్ను, అది ఎప్పుడో ఏదో నమిలినప్పుడు గట్టిగా ప్రెస్ అయింది అది.
0: ఓకే,
4: అప్పటి నుండి ఇప్పుడు ఏదన్నా తినాలన్నా నమలాలన్నా కొంచెం ఇబ్బంది అవుతున్నది, దానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోమంటారు మేడం?
0: వెళ్ళి చూయించుకోవాలి సార్, చూయించి ఎక్స్రే తీయించుకొని ఆ తీయించుకునే అవసరం ఉంటే తీయించేసుకోవాలి సార్.
4: మేడం
1: సార్, మీరు రేడియోకి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే మీకు కాల్. హలో,
5: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
5: నా పేరు సురేష్ అండి, అల్మాజ్ కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
5: మేడం. యాక్చువల్ 3 ఇయర్స్ బ్యాక్ నాకు రూట్ కెనాల్ అంటే ఒక బొక్క తిన్నం వల్ల బ్రేక్ అయింది బోన్, తీసేసి రూట్ కెనాల్ వేసి క్యాప్ వేశారు. సో మళ్ళీ చెకప్ కి అట్లా అంటే మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోమంటారా మేడం?
0: ఎన్ని ఇయర్స్ అయింది మీరు చేయించుకొని?
5: 3 ఇయర్స్ అవుతుంది.
0: మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా?
5: ఏం లేదు, ఏమైనా హార్డ్ గా మళ్ళీ ఏమన్నా కొరికినప్పుడు అది పెయిన్ అనేది అవుతుంది.
0: మీకు పెయిన్ రికర్ గా ఫ్రీక్వెంట్ గా వస్తుందంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ చూయించుకోవాలి సార్. చూయించి ఎక్స్రే తీయించుకునేది ఉంటది. ఏం పెయిన్ లేదు అంటే ఏం అవసరం లేదు సార్.
5: ఇంకొక సైడ్ దవడకి పన్ను అనేది ఏమైనా కూల్ గా అని హార్ట్ గా తిన్నప్పుడు చాలా పెయిన్ అవుతుంది మేడం.
0: ఓకే, అది కూడా చూయించుకోవాలి సార్. అది పుచ్చు ఉండొచ్చు, అరిగిపోయి ఉండొచ్చు.
5: ఓకే,
0: చూయించుకుంటే తెలుస్తుంది.
5: ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.
1: అంటే ఈ రూట్ కెనాల్ చేయించుకునేటువంటిది ఒకటి ఎక్కువగా ఈ మధ్య జరుగుతుంది మ్యామ్, అంటే పుచ్చు పళ్ళు రావడం. అంటే రూట్ కెనాల్ చేసిన పన్ను అనేది అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఎంతకాలం ఉంటుంది, లేదా ఏదైనా సమస్యలు ఏమన్నా ప్రారంభమయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? ఇప్పుడు అడిగినట్టుగా
0: రూట్ కెనాల్ మనం చేసేదే బాగా డీకే అయిపోయిన పన్నుకి, మనం ఇంకా సిమెంట్ పెట్టలేము, ఇంకా ఆప్షన్ లేదు అనే టైంలో దాన్ని మొత్తం క్లీన్ చేసేసి దాని లోపల ఉన్న నరం తీసేసి దాన్ని క్లీన్ చేసి మనం సిమెంట్ పెట్టి ఫిల్ చేసేస్తాం సిమెంట్. సో దానికి ఏం చేస్తున్నామంటే మనం ఆ పన్నుది లైఫ్ ప్రొలాంగ్ చేస్తున్నాం, అది గట్టిగా ఉండాలి. సో దాన్ని మనం లైఫ్ స్పాన్ పెంచుతున్నాం పన్నుది. సో దానికి మనం క్యాప్ వేయించుకుంటే ఇంకా బెటర్,
1: ఇంకా కొంచెం జీవితకాలం పెరుగుతుంది,
0: పెరుగుతుంది,
1: పన్ను స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: సో దీంతో ఇది మనకు ఒక 5-10 ఇయర్స్ మినిమం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే రూట్ కెనాల్ సరిగ్గా చేయకపోతే, ఆ నరం సరిగ్గా క్లీన్ చేసేటప్పుడు చేయకపోతే, లేకపోతే చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది నెగ్లెక్ట్ చేసుంటే, అలా ఏమన్నా ఉంటే మీకు రూట్ కెనాల్లో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: కాబట్టి 10 సంవత్సరాలు కరెక్ట్ గా చేస్తే కనుక 10 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్యలు
0: రాదు.
1: శ్రోతలతో
2: హలో.
0: హలో,
2: నమస్కారం అండి డాక్టర్ గారు.
0: నమస్కారం సార్,
2: న్యూ తిరుమల నగర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే,
2: ఈ కింద దవడపళ్ళు రెండు ఊడిపోయినాయి మేడం, అటు సైడ్ ఇటు సైడ్. దాని పక్కలో పుచ్చి పుప్పిపళ్ళు అయింది, పోల్ పడింది సన్నగా.
0: ఓకే,
2: దాని పక్కన మళ్ళీ నెక్స్ట్ పన్ను వేసుకొని క్యాప్ వేసుకోవచ్చా?
0: వేసుకోవచ్చు సార్. ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి ఒకసారి ఎక్స్రే తీయించుకొని చూయించుకుంటే అసలు దానికి క్యాప్ వేయగలుగుతారా, దానికి ఉట్టి సిమెంట్ పెడితే సరిపోతుందా, లేకపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలా అన్నది డాక్టర్ చెప్తారు సార్.
1: హలో.
6: హలో,
0: చెప్పండి
6: మేడం.
0: చెప్పండి.
6: నమస్తే మేడం.
0: నమస్తే.
6: చిన్న డౌట్, డెంటల్ ప్రాబ్లమ్ ఉంది, నేను సీనియర్ సిటిజన్ చూపించుకున్నా. అయితే చిన్న డౌట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా నైట్ బ్రష్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎనామిల్ పోతుంది అవసరం లేదు, జస్ట్ మీరు రబ్ చేసుకోండి పుక్కిలు ఇచ్చండి అంటున్నారు. ఏది బెటర్?
0: లేదమ్మా, కంపల్సరీ బ్రష్ చేసుకోవాలమ్మా, నైట్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఎనామిల్ పోయేది చాలా హార్డ్ టూత్ బ్రష్, హార్డ్ టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి వాడితే, లేకపోతే చాలా గట్టిగా ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ ఫోర్స్ పెట్టి బ్రష్ చేస్తే అప్పుడు ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది మనకి. అంతేగాని 2 టైమ్స్ క్లీన్ చేసుకోవడం అన్నది చాలా మంచిది.
1: అంటే మార్నింగ్ బ్రష్ చేసినట్లే నైట్ పడుకోబోయే ముందు కంపల్సరీ అంటారా ప్రతి వారికి?
0: టు అవాయిడ్ డీకేస్, అంటే పుచ్చుల్ని అవాయిడ్ చేయడానికి.
1: ఓకే మ్యామ్. హలో,
7: రాజశేఖర్.
1: రాజశేఖర్
0: చెప్పండి సార్,
7: మాట్లాడండి. నమస్తే మేడం.
0: నమస్తే.
7: అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఎందుకంటే పేరెంట్స్ స్టడీ మీద పెట్టిన ధ్యాస ఇంకా దేని మీద పెట్టరు, అయితే దగ్గరుండి పిల్లల చేత ఇది బ్రష్ చేయించడం అనేది నేర్పించాలి. ఎందుకంటే స్కూల్కు పిల్లలు దగ్గరగా మాట్లాడేటప్పుడు వాళ్ళని భరించడం కష్టం అవుతుంది. అంటే అది వ్యక్తిగతంగా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చేయప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది ఒకరు నేర్పిస్తే నేర్చుకునేది, పెద్ద అయిన తర్వాత లేదు అంటే మాత్రం అది బాగుండదు. కాబట్టి చిన్నతనం నుంచి అయితే కంపల్సరీగా తిన్న వెంటనే మాత్రం పుక్కులించుకుంటే మాత్రం చాలా మటుకు నయం అని అంటారు. అది మీరు చెప్పవలసిన మాట. ఇంకోటి అంటే బ్రషింగ్ కూడా ఎలాంటి అలా చేస్తారా, ఏ విధంగా చేయాలి అది కూడా కాస్త తెలియజేయండి. ఈ కాస్త రెండు మాటలు చెప్తాను.
0: బ్రషింగ్ అన్నది కంపల్సరీ ఒక సాఫ్ట్ టూత్ బ్రషే వాడాలి సార్, ఎవరైనా సరే హార్డ్ బ్రషెస్ వాడకపోవడం మంచిది. సాఫ్ట్ బ్రష్ వాడాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, టూ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు సార్, ప్రాపర్ గా చేస్తే 2-3 minutes చాలు. అండ్ మన పళ్ళ సర్ఫేస్ పళ్ళకి ఇట్లా 3 surfaces ఉంటాయి, పైన పళ్ళకి కింద పళ్ళకి, ముందు వెనకాల, మళ్ళీ మన బైటింగ్ సర్ఫేస్ మనం తినేటప్పుడు విరికేది. సో ఈ 3 surfaces మనం క్లీన్ చేస్తున్నామా అన్నది మైండ్ ఫుల్ గా 2 minutes బ్రష్ చేసుకుంటే సరిపోతుంది సార్. అది
7: ఇంకొకటి అమ్మా, ఇది సంవత్సరానికి ఒక్కసారైనా మనం క్లీనింగ్ అనేది కంపల్సరీ
0: చేయించుకుంటే బెటర్ సార్, సో దట్ మనకి ముందు ఏదైనా పుచ్చున్నా ఏదైనా ఉన్నా తెలిసిపోతాయి.
7: అది ఒకటి, పిల్లలకు కూడా ఆనందాన్ని పంచుకోండి స్వీట్స్ అన్నట్టు ఈ క్యాబరీ చాక్లెట్స్ ఇచ్చేస్తా ఉంటారు, అది ఎంతవరకు సంబంధిస్తుందో లేదంటే తెలిసినా కూడా చేస్తున్నారు, అది మీరు చెప్పండి కాస్త.
0: అంటే పిల్లల్ని చాక్లెట్స్ తినొద్దని మాత్రం చెప్పలేము సార్, సో చాక్లెట్స్ అనే కాదు ఏ స్టిక్కీ ఫుడ్ తిన్నా గానీ మౌత్ వాష్ చేసుకోవాలి.
1: హలో,
8: హలో,
1: నమస్కారం అండి.
8: నమస్తే మేడం, మాది కొయిలవడం అండి, మా పేరు రమేష్.
1: డాక్టర్ గారితో మాట్లాడండి.
8: నమస్తే మేడం.
0: నమస్తే సార్.
8: ఇది మా భార్యకు పన్ను కొద్ది తందుందని సిమెంట్ వేయించానండి.
0: ఓకే.
8: అది ఎక్కువ రోజులు ఉండలేదండి, మళ్ళీ ఓడిపోయింది అది. అది ఏం చేయమంటారు, మళ్ళీ సిమెంట్ వేయమంటారా లేదంటే రూట్ కెనాల్ చేయమంటారా?
0: మళ్ళీ ఒకసారి వెళ్ళి చూయించాలి సార్, సిమెంట్ వేసాక నొప్పి తగ్గిందా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ. అది వేసాక మీకు నొప్పి తక్కువ ఉందా లేకపోతే నొప్పి అలాగే రికవర్ అవుతూ వస్తుందా?
8: నొప్పి ఏం లేదు మేడం, నొప్పి ఏం లేదు.
0: నొప్పి లేకపోతే సిమెంట్ వేయించుకోండి సార. పుచ్చు అన్నది పెద్దగా ఉంటేనే రూట్ కెనాల్ చేస్తారు, క్యాప్ వేస్తారు. అవసరం లేదు, అవి వేయించే అవసరం లేదు సార్.
8: అయితే ఇప్పుడు నా పన్ను కూడా కిందికి కొద్దిగా బరద ఉన్నాయి మేడం, ఎందుకని ఇట్లా మనం చేపెట్టి ఇట్లా ఇట్లా అంటే కొద్దిగా తప్పు ఉన్నాయి. అది ఏం పాల్గొంటే దేని వల్ల
0: అంటే మీ బ్రషింగ్ టెక్నిక్స్ బాగాలేవో లేకపోతే హార్డ్ గా బ్రష్ చేస్తూ ఉన్నారు? అరిగిపోతే మీకు సెన్సిటివిటీ ఉంటుంది సార్
8: ఖచ్చితంగా.
0: ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్.
8: మా పాపకు కొన్ని 2 పండ్లు కిందికి కొద్దిగా ముంగడుకున్నాయి మేడం, అయితే ఒక 15 రోజుల క్రితం డాక్టర్ ని కలిశాను. అది ఏమంటది, అది ఏపీ ఉండదు
0: ఎక్స్రే తీస్తే తెలుస్తుంది సార్ పన్ను లెంత్ ఎంత ఉంది, లోపల బొక్క ఎంత ఉంది అన్నది అర్థం అవుతుంది సార్. ఏం కాదు సార్, ఏం కాదు,
8: 14 ఏళ్ళు
0: ఏం కాదు సార్, ఏం కాదు,
8: ఏం కాదంటా.
0: అది స్కేలింగ్ అన్న ప్రొసీజర్ ఉంటుంది సార్, క్లీన్ చేస్తారు వాళ్ళు, చేస్తారు ఆ ట్రీట్మెంట్ టైంలో. అది చేస్తారు సార్. అది
8: అయితే మా భార్య కూడా ఒకటి వచ్చాను చేయించాను మేడం, ఒక పన్ను పుచ్చిపోయింది ఆల్రెడీ.
0: ఓకే,
8: చేపిస్తే అది మంచిగా క్యాప్ వేసింది, బాగానే ఉంది. దాని పక్క పన్నుకు మళ్ళీ ఇట్లా వచ్చింది, ఒకసారి సిమెంట్ వేయించాను.
0: ఓకే,
8: అది పోయి మళ్ళీ అక్కడ రంధ్రం ఏర్పడింది.
0: ఓకే, ఒకసారి చూయించండి సార్, మళ్ళీ దానికి కూడా వీలైతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారు.
8: కొంతమంది పళ్ళకు ఇట్లా చిగుళ్ళకు బ్లాక్ కలర్ ఉంటుంది ఎందుకు మేడం, అది పుచ్చినట్ట?
0: లేదు సార్, లేదు లేదు లేదు సార్, అది
8: పళ్ళ పళ్ళ పైన కొద్దిగా చిగుళ్ళకు కొద్దిగా నాది ఇట్లా కొద్దిగా బ్లాక్ కలర్ లో ఇట్లా గీతలా ఉంది.
0: ఓకే, అది ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి, కొందరికి టొబాకో తినడం వల్ల, స్మోకింగ్ వల్ల, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకసారి చూయించుకోండి.
1: కాబట్టి ఇప్పుడు అడిగిన శ్రోత చాలా సమస్యలు మేడం, అంటే ఆ పాచి ఇరుక్కుంటుందని, వాళ్ళ పాపకి వంకరగా పళ్ళు ఉండడం వల్ల తీసారని, అలాగే వాళ్ళ భార్యకు క్యాప్ వేశారు, ప్రక్క పన్ను మళ్ళా కొంచెం ప్రాబ్లం అయిందని, ఇప్పుడు ఈయనకు కూడా శ్రోతకు కూడా మనల్ని ఇబ్బందికరంగా ఉందని. అది ఇవన్నిటికీ ఏంటంటారు, అసలు క్లీన్లీనెస్ సమాధానమా?
0: అంతే మ్యామ్.
1: ఓకే, అంటే ఎప్పటికీ పళ్ళను శుభ్రంగా పెట్టుకోవడం.
0: అవును,
1: ఇన్ని సమస్యలకి ఒకటే కాదు. ఓకే రైట్. హలో, హలో శ్రోతలు, మరి ఇలా దంత సమస్యల గురించి మీకున్నటువంటి సంగతులు లేదా మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు, లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2324-0853, అలాగే 2955-0

0: 9923 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడి సమాధానం పొందొచ్చు.
1: హలో. నమస్తే అమ్మా.
2: నమస్తే అండి.
1: మరి సిమెంట్ వేసారమ్మా దవడకు, లాస్ట్ దవడకు సిమెంట్ వేసినాక మరో ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత రండి క్యాప్ వేస్తామని అన్నారు. ఆ సిమెంట్ ఊడిపోయిందండి. మళ్ళా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారా లేకుంటే డైరెక్ట్ క్యాప్ వేస్తారా?
2: అది ఒకసారి ఎక్స్రే తీసి చూసి చేస్తారు సార్. మీకు అది వేసిన దగ్గర అంటే మీకు సపోర్ట్ లేకుండా సిమెంట్ పెట్టారా, పన్ను సైడ్కి పెట్టారా, పన్ను మధ్యలో సిమెంట్ పెట్టారా అన్నది ఉంటుంది సార్.
1: రెండు
2: పళ్ళ మధ్యలో పెట్టినందుకు దానికి సరిగ్గా సపోర్ట్ లేకుండా స్ట్రెంగ్త్ లేకుండా పడిపోయి ఉంటుంది సార్. అదే ఒకసారి మళ్ళీ చూయించుకొని ఎక్స్ట్రా తీయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
0: హలో.
3: నమస్తే డాక్టర్.
2: నమస్తే అండి.
3: ఇప్పుడు దంతాలకైతే ఇది చేస్తున్నారు కదా, రూట్ కెనాలు వెడల్పుగా ఉంటాయి కాబట్టి దంతాలు. ముందు పళ్ళు పలసకు బద్దలాగా ఉంటాయి కదండి, అయ్యేనా పెయిన్స్ వచ్చినప్పుడు వాటికి కూడా రూట్ కెనాల్ చేయాలి తప్పగా?
2: అంటే పన్ను స్ట్రక్చర్ కూడా చూస్తారు సార్. పన్ను మరి పల్చగుండి రూట్ కెనాల్ చేయలేము, చేసినా పన్ను విరిగే ఛాన్స్ ఉంది, పన్ను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉందంటే రూట్ కెనాల్ చేయలేరు సార్. అప్పుడు తీసేసి వేరే పళ్ళు పెడతారు, పక్క పళ్ళ సపోర్ట్ తోని బ్రిడ్జ్ లాగా పెడతారు సార్.
3: లేకపోతే ఇప్పుడు
2: ముందు పళ్ళు అంటే అప్పుడు ఒక్క పన్ను రెండు పళ్ళు పెట్టారు సార్. ముందర మనకు నవ్వినప్పుడు స్మైల్ చేసినప్పుడు కనిపించే ఆ 5-6 టీత్ మొత్తం పెడతారు, అలా పెడతారు. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా ఇంప్లాంట్స్ అని వచ్చాయి, ఒక్క పన్ను కావాలంటే ఒక్క పన్ను పెడతారు సార్.
0: హలో.
1: నమస్తే డాక్టర్.
2: నమస్తే సార్.
1: ఇంతకుముందు నేను క్వశ్చన్ వేస్తే అది నాకు ఆన్సర్ రాదు, కట్ అయిపోయింది.
2: ఓకే సార్, చెప్పండి.
1: అదే పళ్ళ మధ్య సందు బాగా వస్తుంది దానికి ఎట్లా అని.
2: మీ ఏజ్ ఎంత సార్?
1: 55.
2: ఓకే, అంటే సందులు ఇప్పుడే వస్తున్నాయా లేకపోతే ముందు నుంచి ఉన్నాయా సార్?
1: ముందంటే మరీ 3 ఇయర్స్ బాగానే అండి.
2: అంటే బాగా టూత్ పిక్ పెట్టడము అట్లా ఎక్కువ చేయడం ఏమైనా చేస్తున్నారా?
1: అదే కదా, అది విరిగినప్పుడు తప్ప తీయాలి మేడం, దానివల్ల మళ్ళీ సందు ఎక్కువ అవుతుంది కదా.
2: ఆ టూత్ పిక్ వాడడం వల్ల ఎక్కువ అవుతుంది సార్.
1: దానికి రూట్ మార్గం లేదా మేడం?
2: లేదు సార్, పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్స్ వేయించుకోవాలి. సెట్ అవుతుంది, గ్యాప్స్ తగ్గిపోతాయి.
1: మేడం ఇప్పుడు మన శ్రోతలకు ఒక విషయం చెప్పండి మేడం.
2: ఇప్పుడు మనము పన్ను పుచ్చిపోయినప్పుడు పైన పైన పుచ్చిపోతే తీసేసి సిమెంట్ పెట్టేస్తాం. అదే పన్ను లోపలికి పుచ్చు కిందికి వెళ్తుంటే నరం దగ్గరికి వెళ్తున్నట్టు అవుతే మీకు నొప్పి ఎక్కువ అవుతుంటది. అది మనము ఉట్టి పుచ్చు తీసేసి సిమెంట్ పెట్టే ఛాన్స్ ఉండదు అన్నమాట.
1: పుచ్చు తీసేసి
2: పర్మనెంటే సార్, రూట్ కెనాల్ అన్నది పర్మనెంట్ ట్రీట్మెంటే.
1: అంటే ఏమన్నా ప్రాబ్లమ్ దాన్ని కొంచెం చికిత్స చేస్తే దాన్ని రూట్ కెనాల్ అంటారా మేడం?
2: ఆ రూట్ కెనాల్ అంటే మనం రూట్ పన్ను రూట్ లోపలికి వెళ్ళి నరం తీసేసి మొత్తం సిమెంట్ వేసి పన్నుని గట్టిపరుస్తాం సార్.
0: అంటే పన్ను కుదురు దాకా వెళ్తుంది
2: రూట్ లోపలికి?
0: రూట్ లోపల అంటే మన చిగురు లోపల ఉన్నటువంటి పన్ను రూట్ దాకా వెళ్తుంది.
2: రూట్ కట్ చేసి క్లీన్ చేసి మనం సిమెంట్ ఫిల్ చేస్తాం.
0: సిమెంట్ ఫిల్ చేస్తారు. ఓకే, అంటే అది దాన్ని గట్టితనం పెరగడానికి. ఓకే ఓకే ఓకే, రైట్. హలో.
4: హలో,
0: నమస్తే అమ్మా, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
4: హలో మేడం, నాకు అన్ని పళ్ళన్ని గ్యాప్స్ వచ్చినాయి, ఏ తిన్నా మధ్యలో ఇరికిపోతుంది, ఏం చేయాలి మేడం దీనికి?
2: అంటే ఇప్పుడే కొత్తగా గ్యాప్స్ వస్తున్నాయా అమ్మా, ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయా?
4: అంటే నేను 1 ఇయర్ ముందు ఏం చేసినంటే మొత్తం క్లీన్ చేయించుకున్నా. క్లీన్ చేయించుకున్నాక అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్ చేస్తారంటే నాకు కొంచెం భయం అయింది, వెళ్ళలేను. వెళ్ళకపోయేసరికి అది మొత్తం పళ్ళు మధ్యలో ఇరికి చాలా ప్రాబ్లం అవుతుంది.
2: ఒకసారి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా, చూయించుకోండి.
0: అంటే ఇప్పుడు రూట్ కెనాల్ ఆమెకు భయం అంటున్నారు కదా డాక్టర్ గారు, అది అంటే

0: ఎలా అంటే నొప్పి లేకుండా చేస్తారా?
1: నొప్పి అంటే ఫస్ట్ సిట్టింగ్ లో కొంచెం ఉంటుంది మేడం, దానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇచ్చి చేస్తారు. ఫస్ట్ సిట్టింగ్ లో కంపల్సరీ ఇస్తారు, ఎవరికైనా సరే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు చేసిన కాలర్ తను భయమేసి చేయించుకోలేదు కాబట్టి వెళ్ళి చూయించుకుంటే తనకు ఆ పన్ను విరిగి గ్యాప్ ఎట్లా వచ్చింది అన్నది దాన్ని బట్టి
0: తెలుస్తుంది. ట్రీట్మెంట్. హలో
2: హలో నమస్కారం మేడం.
0: నమస్తే, మాట్లాడండి డాక్టర్.
2: ఇప్పుడు ఇప్పుడు స్కేలింగ్ అనేది ఎన్ని రోజుల కోసం చేసుకోవచ్చండి? పళ్ళకి స్కేలింగ్ అనేది చేసి దాని ఎనిమిది ఏమైనా పూర్తంతా చేస్తే స్కేలింగ్ ద్వారా
1: నార్మల్ గా అయితే 6 మంత్స్ అంటారు, కానీ మనం ఒకసారి చేయించుకున్నాక దాని మెయింటెనెన్స్ బట్టి మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, దాని తర్వాత మనకి ఎలా ఫామ్ అవుతుంది అన్నది మళ్ళీ రికవర్ అవుతే మళ్ళీ 6 మంత్స్ కో 1 ఇయర్ కో చేయించుకోక తప్పదు సార్. ఇయర్లీ వన్స్ చూపించుకోవచ్చు సార్. లేదు సార్ ఇంకా క్లీన్ అవుతుంది, సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు ఇంకా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ప్రోన్ అవుతారు, సో వాళ్ళు ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత బెటర్ సార్.
0: అంటే ప్రత్యేకించి ఈ డయాబెటిక్ బీపీ వాళ్ళు అంటే బీపీ ప్రభావం కూడా ఏమన్నా దంతాల మీద ఉండే అవకాశం ఉందా?
1: డెఫినెట్ గా ఉంటుంది.
0: కాబట్టి వాళ్ళు
1: హై బీపీ వాళ్ళకి జింజావెల్ ప్రాబ్లమ్స్, జింజావైటిస్ అని ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి.
0: ఓకే ఓకే. కాబట్టి మరి డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్లుగా మరి అంటే షుగరు లేదా బీపీ ఉన్నవాళ్ళు మరి ఎక్కువ జాగ్రత్త పడాలి. అలాగే సాధారణంగా కూడా ప్రతి ఒక్కరూ తమ దంతాలని శుభ్రంగా పెట్టుకోవడం అనేది ఒక ఒక విధిలాగా పెట్టుకుంటేనే మన నోటి శుభ్రత ఉన్నప్పుడు అది మన శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మరి శ్రోతలకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ధన్యవాదాలండి డాక్టర్ దీప్తి గారు.
1: థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు యశోద హాస్పిటల్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3:02. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
6: तो जैसा हमारे सभी श्रोता जानते हैं गुरुवार का दिन है और होता है कहानी पद्मश्री की. एक ऐसी महिला जिसने कुछ ऐसा काम किया है जिसे पूरे देश दुनिया में जाना गया, उन्हें मिलता है पद्मश्री. उनकी हम बात करेंगे तो वो कौन है?
7: वो है बसंती देवी बिष्ट, जो कि उत्तराखंड की पहली महिला जागर लोकगायिका है.
6: बिल्कुल, इनके बारे में आज बातचीत होगी.
7: हाँ।
6: और आज एक खास दिन भी है, सतत गैस्ट्रोनॉमी दिवस, इसके बारे में थोड़ी जानकारी दी जाएगी.
7: बिल्कुल, और आज मुझे कुछ कहना भी होगा तो उसके अंतर्गत हम बात करेंगे ऑनलाइन शॉपिंग में सबसे बड़ा पछतावा क्या रहा आपका.
6: बिल्कुल, सबका कुछ ना कुछ अनुभव रहा होगा
7: क्योंकि शॉपिंग सभी करते हैं ऑनलाइन.
6: हाँ।
7: तो आपने अगर शॉपिंग करी है तो उसमें आपने ऐसी क्या चीज ली कि आपको पछतावा कि अब हम कभी नहीं ऑनलाइन शॉपिंग करेंगे?
6: तो इस बारे में जरूर अपने अनुभव हमारे साथी हमसे साझा करेंगे और कुछ उपयोगी टिप्स होंगे जो हमारी सखियां हमें बताएंगी कि खाना बनाते समय कौन कौन सी चीजें हैं जो बहुत उपयोगी हो सकती हैं. भाई खाना अगर जल्दी पकाना है तो क्या, तुरंत घर पे मेहमान आ गए तो फटाफट क्या बन सकता है, तो इस तरह के जो
7: क्या चीज अगर कुछ कम ज्यादा हो गया है तो उसको कैसे बैलेंस कर सकते हैं उसके बारे में भी.
6: इसके अलावा लंबे समय तक अगर आपको सहेज कर रखना है किसी खाने पीने की चीज को, चाहे वो पकी हुई है या कच्ची है, उसके बारे में भी उपयोगी टिप्स हमें सखियां बता सकती हैं. ये सारी बातें करेंगे विस्तार में, लेकिन पहले गाना सुन लें.
7: हाँ बिल्कुल, गीत सुनते हैं.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

నాటి సాయంకాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు.

కార్యక్రమంలో ముందుగా గులేబ కవాలి కథ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా బైపల్లి గ్రామం నుండి నాగేశ్వర్ బాబురావు, రజని బండారు త్రిమూర్తులు, నాగ్నాథ్ గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు.

0: కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పావన గోదావరి గలగలల సవ్వడులతో
5: అనునిత్యం పునీతమవుతున్న గ్రామం కందకుర్తి.
4: అడుగడుగున గుడులు,
5: ఎద ఎదలో భక్తి భావాలు,
4: పౌరాణిక చారిత్రక మహిమాన్విత విశేషాలతో విరాజిల్లుతోంది
5: కందకుర్తి త్రివేణి సంగమం.
4: కందకుర్తి సంగమ క్షేత్రంలో అలరాడుతున్న ఆలయాల విశేషాలతో ప్రసారమవుతుంది
5: ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.
4: తప్పక వినండి ఈ శనివారం ఉదయం 8:30
5: మన ఆలయాలు కార్యక్రమం.

ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం గౌరవనీయులైన స్టేషన్ డైరెక్టర్ గారికి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతున్న అభిరుచి కార్యక్రమాన్ని మేము వింటున్నాము, చాలా బాగుంది. ప్రతి శ్రోత కోరిన పాటను ప్రసారం చేసి వినిపిస్తున్నందుకు అభినందనీయము, అమోఘము. అలాగే మేము కూడా ఒక పాటను కోరుతున్నాము, మా కోసం ప్రసారం చేయగలరు అని కోరుతున్నారు. ఆర్మూర్ నుండి శిల్ప, స్వాతి, లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట పాతాళ భైరవి సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట వినిద్దాం.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటున్న ఈ పాట ఉప్పెన సినిమాలోనిది. కోరిన శ్రోతలు, కొరుట్లా నుండి, కొరుట్లా రామ్ నగర్ నుండి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, శ్రీవేణి, రాఘవచారి, సూర్యకళ, భాగ్యవీర్ మరియు వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్ రెటీనా మూతబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30

0: కరెక్టే.
1: అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట శంకర్ తాత ఎంబీబీఎస్ సినిమాలోనిది. కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్ రావుపేట నుండి రమేష్ వర్షిణి ప్రియాంక మహాశ్రీ వేదశ్రీ గోదావరి పూజిత రాఘవాచారి మరియు వారి కుటుంబ సభ్యులు.

ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

చివరిగా మీరు విన్న పాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 10 సెకండ్లు. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
10: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
9: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: ముఖాన్ మొటిమలాబాల్
12: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
13: ప్రకటనలు విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని. సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 20వ తేదీ అనగా శనివారం ఉదయం 7:30 ఫుడెన్సీ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. శ్రోతలు మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజని. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు.

చివరిగా మీరు వింటున్న ఈ పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10కు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20కు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాటను విందాం.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो।
2: TLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी। अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर।
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్క నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఇన్ఫార్మల్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామగుండంలో ఉత్పత్తి చేసే ఎరువులను అధిక శాతం రాష్ట రైతు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికే ఇవ్వాలని రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క కోరారు. వానాకాలంలో పండించే 7 రకాల సన్నరకం వంగడాలకు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరి అధిక శాతంలో పండించినట్లు తెలిపారు. అలాగే మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు తీసుకురావడానికి సహకారం అందించాలని మంత్రులు కోరారు. తొలిసారిగా డిజిటల్ కేబినెట్ విధానంలో కాగితరహిత సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వీబీ జీరామ్జీ పథకంలో 40-60 నిష్పత్తిని నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరును అధ్యయనం చేయడానికి పలువురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఇకో పార్క్లో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 17.84 కోట్ల విలువైన ప్రాజెక్టులతో మొత్తం 35.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్, మెదక్, వరంగల్ వంటి పలు జిల్లాల్లో 17.66 కోట్ల విలువైన వివిధ ఇకో పార్కులు, అర్బన్ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక వసతులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న రాష్ట కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో నాయకులు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా ఈ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, రాబోయే సంస్థాగత కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. వానాకాలం పంటల సాగు వేళ రాష్ట రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్

0: రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ వానాకాలం సీజన్ నుండి మొత్తం 7 రకాల సన్న వడ్ల రకాలకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
1: 5204 RNR 15048 HMT Sona జే శ్రీరామ్ KNM 1638 WGL 44 KNM 7715 అనే 7 వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం.
0: జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని అన్నారు. పరీక్ష జరిగే రూట్లలో ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ రాష్ట సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్లో పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు వేర్పాటువాదులన్న పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 30 నెలల పాలన తర్వాత టీజీఎస్ ఆర్టీసీ సాధించిన ప్రగతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జులై 1 నుండి 11% ఆర్పీఎస్ 2021 ఫిట్మెంట్ను అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఉద్యోగి శంకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల చెక్కు, ఒక ఉద్యోగం, ఇల్లుతో కూడిన తక్షణ సహాయాన్ని అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదనంగా 2815 కొత్త బస్సుల కొనుగోలు, 1137 కంటే ఎక్కువ కారుణ్య నియామకాల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వేములవాడ వంటి ప్రాంతాల్లో బస్ డిపోలు, స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ
2: Honorable Union Prime Minister, Union Home Minister, Union Chief Minister and all the senior officers of the Narcotics Control Bureau. Ek hi hamara motto, Nasha Mukt Bharat. Fully usko implement karne ka hai. Jo hamara motto hai, say no to drugs or say yes to life. Fully usko implement karne ka hai because wapas aana bahut mushkil. Kyunki ek baar aap drugs ke side jane ke baad, it is very difficult but yes, it's always there is a possibility. But it is better to not to go in that direction. Be of various reasons, be of peer pressure or to try new things or for various things, maintain a healthy lifestyle and to go in that direction.
0: Usmania University Employment Bureau Force 9 Executive Services Private Limited సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23 ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జరిగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 10 మంది ట్రైనీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 35,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. 26 నుంచి 32 సంవత్సరాల వయసు మధ్య గల గ్రాడ్యుయేషన్ పూర్తయిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హతల సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం హెచ్ఆర్ ఏ వర్మను 9247526978 నంబర్లో సంప్రదించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో యోగా దినోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యత తెలుసుకుని యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని అన్నారు.
3: ఖేలో ఇండియా కోకో సెంటర్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ యోగాను అందరూ అనునిత్యం ఆచరించాలని మేము కోరుకుంటున్నాం.
0: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈరోజు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గృహ అవసర వస్తువులను, పిల్లలకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమం, అభివృద్ది కోసం పోలీస్ శాఖ తరపున ఎప్పుడూ ముందుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా నాణ్యమైన విత్తనాలు

0: ప్రమాణాలకు అనుగుణమైన ఎరువులు పురుగుమందులను అందుబాటులో ఉండేలా ఐకేపీ రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈ రోజు జనగామ మండలంలోని మరిగడి గ్రామంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఐకేపీ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి కేంద్రంలోని సౌకర్యాలు నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృత్వా వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. కేంద్రం అస్మిన్ ఆర్థికవర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణాయ 18,900 కోటి రూప్యకాణి వినియోజయతి. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధాన నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయై సర్వాన్ సంబంధాన్ అధికారిణ జాగరూకా భవేయురితి నిర్దిష్టవాన్. అమెరికా ఇరాన్ దేశాభ్యాం ఆగామి 6 దినపర్యంతం వ్యాపక శాంతి సంధి వార్తాయాం సహమతి ప్రకటిత. అపి చ న్యూజిలాండ్ దేశే FIH మహిళా నేషన్స్ కప్ ఇతి హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం 3-2 ఇతి అంతరాలేన విజిత్య ఉపాంతి చక్రం ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణః భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృతాని. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ దేశస్య ప్యారిస్ నగరే ఆల్స్ టోమ్ సంస్థాయాః ముఖ్య కార్యకారి అధికారిణ మార్టిన్ సియోన్ ఇత్యనేన సహ మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే విదేశ కార్యమంత్రాలయ అవదత్ యత్ ప్రధానమంత్రిణః ఆల్స్టోమ్ ఇత్యస్య ముఖ్య కార్యకారి అధికారిణః చ మధ్యే ఆయోజితా చర్చా మొబిలిటీ ఇతి అథ రియల్ ఆధునికీకరణస్య అవసరేషు కేంద్రితా ఆసీత్. ప్రధానమంత్రి ప్యారిస్ నగరే మిస్ట్రల్ AI సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణా చ ఆర్థర్ మెన్స్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే

0: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం నిజామాబాద్ నందు ఈ పరీక్ష కేంద్రాలు కలవు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలదు. ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్లలో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్టుగా గౌరవనీయులు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కామారెడ్డి ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కేంద్రంల పరీక్షన్
1: ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రతి

ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్ష కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గ్రూపులుగా చేరడం నిషేధం. పరీక్ష సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్షా కేంద్రాలలో తేదీ 21/6/2020

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలలో మనసు శరీరం సంబంధం గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:58 గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట మగధీర సినిమాలోని పాట వింటున్నారు.

చివరిగా మీరు విన్న ఈ పాటతో సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాటను విందాం.

అందరికీ నమస్కారం అండి. నా పేరు జి నాగరత్న, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఈరోజు మల్బరీ సాగు గురించి చర్చించడం జరుగుతుంది. ఈ పట్టు పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. అసలు పట్టు పరిశ్రమ అంటే ఏంటి అంటే, ఈ పట్టు ఉత్పత్తి కోసము పట్టు పురుగులను శాస్త్రీయంగా పెంచే వ్యవసాయ ఆధారిత పరిశ్రమని ఈ పట్టు పరిశ్రమ. ఇది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న పరిశ్రమగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలకు ఉపాధిని అందిస్తుందండి. దీంట్లో మొదటిగా వచ్చే అంశం ఏంటంటే, మల్బరీ సాగును ఏ విధంగా చేసుకోవాలి. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ అంటే కేవలము పట్టు ఉత్పత్తి మాత్రమే కాదు, ఇది ఒక స్థిరమైన గ్రామీణ జీవనాధారం. ఈ పట్టు పరిశ్రమ ప్రాముఖ్యత ఏంటంటే, సంవత్సరం పొడవునా ఉపాధి కల్పన, తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. చిన్న సన్నకారు రైతులకు అంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళకు కూడా ఈ పరిశ్రమ అనేది చాలా అనుకూలం. దీంట్లో మహిళల భాగం అంటే 60% వరకు మహిళల భాగం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక పర్యావరణ సహితమైన సహజతంతువైన పట్టు ఉత్పత్తి. ఇంటి వద్దే ఉపాధి పొందే అవకాశం ఉండటంతో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. మొదటగా మల్బరీ సాగు విధానం గురించి మనం తెలుసుకుంటే, అసలు పట్టు పరిశ్రమ అభివృద్ధికి పట్టు పరిశ్రమకు ఆధారమే మల్బరీ. ఎందుకంటే పట్టు పురుగులు కేవలము మల్బరీ ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి మొదటగా ఒక రైతు చేయవలసినది ఏంటి అంటే, రైతు కానీ లేక డిపార్ట్మెంట్ తరఫున కూడా టెక్నికల్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ నేలలు ఎటువంటి నేలలు, ఆ నేలను నిన్నుకున్న విధానం, నేలను సిద్ధం చేయడం, మల్బరీ మొక్కలను నాటడం, నీటిపారుదల, ఎరువుల వినియోగం, మంచి ఆకుపడి దిగుబడి ఉండేటట్టు చూసుకోవాలి. అయితే మొదటగా మనము నేలలు అంటే ఎర్రమట్టి నేలలు చాలా అనుకూలం. కాబట్టి రైతులు ఎర్రమట్టి నేలలు ఉంటే చాలా శ్రేష్టమైనవి. మిగతా చౌడు నేలలు, నల్లరేగడి భూములు మాత్రమే కొంచెం దిగుబడి రాదు, కొంచెం కష్టరహితం. కాబట్టి ఎర్ర నేలలు లేక ఇసుక నేలలు, ఈ నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకొకటి, ఈ మల్బరీ దాంట్లో కూడా V1 వెరైటీ చాలా ఇప్పుడు ప్రస్తుతము రైతులు ఎక్కువగా పెంచే రకము V1 రకం అండి. V1లో ఆకు నాణ్యత కానీ పోషకాలు కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఉండి ఆకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి మంచి నాణ్యత కలిగిన మల్బరీ ఆకులు ఉంటేనే మంచి పట్టుత్పత్తి సాధ్యమవుతుంది. అంటే మన మనిషికి మన హృదయం ఎంత అవసరమో, ఈ పట్టు పురుగుకు కూడా ఆకు అనేది ఒక హృదయంలాగా. మనం ఎంత నాణ్యత కలిగిన ఆకులను వేస్తే పురుగులు అంత మంచి నాణ్యమైన గుడ్లను తయారు చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా మల్బరీ సాగులో మనం గ్రహించుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే, డ్రిప్ ద్వారా ఈ మల్బరీ సాగు చాలా అనుకూలం. కాబట్టి డ్రిప్కు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మల్బరీ ప్లాంటేషన్కి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మిగతా పంటలతో పోలిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మల్బరీకి నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాలలో కూడా తట్టుకొని పెరిగే మొక్క ఏదైనా ఉంది అంటే అది కేవలం మల్బరీ మొక్క మాత్రమే. రైతులు ఒక టైంలో ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం నుంచి కూడా, ఒక టైంలో నీటి ఎద్దడి ఉన్నా కూడా, నీళ్లు పెట్టలేని పరిస్థితి ఉన్నా కూడా, అంత తొందరగా మనకు దీని నుంచి నష్టం అనేది జరగదు. కాబట్టి ముందుగా మనం చూసుకోవాల్సిందంటే మల్బరీ సాగులో ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచిగా తీసుకొని మంచి నాణ్యమైన ఆకు ఉత్పత్తిని మనం చేస్తే పట్టు పురుగులు కూడా అంత నాణ్యమైన గుడ్లను మనకు ఇచ్చి అధిక లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్బరీ సాగును చాలా అంటే మనం సమయానుసారము వాటికి ఎరువులు వేయడం కానీ, సేంద్రీయ ఎరువులు కానీ, వాటి పొలం దున్నడం మొదలుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు నాణ్యత వచ్చే ఆకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ పట్టు పురుగుల పెంపకానికి వస్తే, ఇవి రెండు దశలు, చిన్న పురుగులను పెంచే విధానము, పెద్ద పురుగులను పెంచే విధానం. చిన్న పురుగులను మొత్తము మన చౌకీ రేరింగ్ సెంటర్లలో పెంచి రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే, చిన్న పురుగులను చేసేటప్పుడు మాత్రం ఆకును కత్తిరించి వేయడం జరుగుతుంది. రైతుల దగ్గరికి వచ్చినాక కొమ్మ మేత పద్ధతి ద్వారా పురుగులకు ఆహారం అందించడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ జరిగి ఒకప్పుడు ఆకుల ద్వారానే మనము
పట్టు పురుగులకు మేతగా వేసేది. గతంలో 4 ఫీడింగ్లు వేసేవాళ్ళం. ఇప్పుడు రైతులు 2 ఫీడింగ్లు, అంటే మార్నింగ్ పొద్దున్నే ఉదయం పూట ఒకసారి, మరి సాయంత్రం ఒకసారి వేసి 2 పూటలు మాత్రమే వాటికి ఆకు ఏ రకంగా అంటే కొమ్మ మీద ద్వారా అంటే షూట్స్ కట్ చేసి వాటి పైన మంచాల పైన వేసి ఆకులను మేతగా వేయడమే ఇప్పటి టెక్నాలజీ కాబట్టి

కాబట్టి ఎక్కడైనా చూస్తే చాలా అనుకూలంగా ఒక టెక్నికల్గా ఉపయోగించి కొమ్మమేత పద్ధతి ద్వారా ఆ పట్టుపురుగులో గూడంగా వాతావరణ పరిస్థితులు అనగా ఉష్ణోగ్రత కానీ తేమ కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ముఖ్యము. మనం మల్బరీ సాగులో ఎరువులను వేసి ఎంత జాగ్రత్తగా నాణ్యమైన ఆకును సంపాదించుకుంటామో అలాగే పట్టుపురుగుల గదిలో గూడంగా గాలి వెలుతురు ఉష్ణోగ్రత తేమ ఇవన్నీ సరైన పాలలో మనము వాటికి సమకూరిస్తేనే పట్టుపురుగు అనేది ఎలాంటి రోగరహితంగా ఉండి అధిక నాణ్యతమైన కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి, మల్బరీ మనము నాటినప్పుడు వాటికి స్థలావకాశం కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో 2x2 అంటే దగ్గరగా మొక్కలు పెంచేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటి మధ్య స్థలావకాశం, ఎందుకంటే ఒక్కసారి మల్బరీ నాటుకుంటే 15 సంవత్సరాల వరకు అదే మొక్కల ద్వారా వచ్చే ఆకులనే మనము పురుగుకు మేతగా వాడతాం. కాబట్టి మంచిగా మెయింటెనెన్స్ బాగుంటే 20 సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు, కానీ 15 సంవత్సరాల వరకు వాడాలి అంటే వాటికి సరి అయిన స్థలావకాశం ఉంటేనే గాలి ప్రసరణ అనేది మంచిగా జరిగి ఆకులలో నాణ్యత అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా జోడు సాళ్ళ పద్ధతి అని చేస్తున్నారు. మధ్యలో 6 ఫీట్లు గ్యాప్ వదిలిపెట్టి సాలుకు సాలుకేమో 6 ఫీట్లు వదులుతున్నారు, మొక్కకు మొక్కకు 3 ఫీట్లు వదులుతున్నారు. మొక్కకు మొక్కకు 3 ఫీట్లు వెళ్ళి జోడుసాలు పద్ధతి చేస్తున్నారు. కొందరు 4 ఫీట్లు వదులుకొని మొక్కకు మొక్కకు 3 ఫీట్లు పెట్టి లేదంట 4x4 లెక్కన కూడా చేసుకుంటున్నారు. ఎంత స్థలావకాశం కల్పిస్తే అంత మనకు ఆకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అంటే గాలి ప్రసరణ మంచిగా జరిగి వెలుతురు అనేది మంచిగా వచ్చి మంచి ఆకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థలం స్పేసింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. తర్వాత ముందుగానే మనము పశువుల ఎరువులు వాడతాం. చాలా మట్టుకు ముందుగా మనము నేలను ఎప్పుడైతే సాగుబడి చేస్తుంటామో అప్పుడు పశువుల ఎరువును వాడాలి. 1 ఎకరాకు గాను 8 టన్నుల పశువుల ఎరువును వాడతాం మనం. హెక్టార్కు 20 టన్నుల పశువుల ఎరువును వాడతాం అన్నమాట. పశువుల ఎరువును 1 ఎకరాకు 8 టన్నులు పశువుల ఎరువును వాడుతున్నారు రైతులు. వాడాలి కూడా, మేము టెక్నికల్గా చెప్పేది కూడా అదే అన్నమాట. మనం పశువుల ఎరువును ఎంత మంచిగా ఉపయోగిస్తే నాణ్యతమైన ఆకు లభిస్తుంది. ఫస్ట్ మొదలుగా చేసి మంచిగా చదును చేసుకొని డ్రిప్ వచ్చిన తర్వాతనే ప్లాంటేషన్ అనేది చేసుకుంటున్నారు రైతులు. తర్వాత 3 నెలలకు అంటే ఒకవేళ జూన్లో మొక్కలు నాటుకుంటే సెప్టెంబర్ 1 వీక్లో అంటే 3 నెలల తర్వాత ఫస్ట్ పంట కాపుకి వస్తుంది. అంత లోపల రైతు చేసుకునేది ఏంటి అంటే మల్బరీ షెడ్ కట్టుకుంటాడు. ఇటు సైమల్టేనియస్లో అటు ప్లాంటేషన్ చేస్తూ ఇటు షెడ్ను నిర్మించుకుంటారు. మీకు ఇంతకుముందే చెప్పాను, షెడ్డుకు కానీ ప్లాంటేషన్ కానీ ప్రభుత్వము రాయితీలు అందజేస్తుంది రైతులకు. ఈ రకంగా ఈ చెప్పిన విషయాలన్నీ గుర్తించుకొని ఇప్పుడు చేస్తున్న రైతులు కానీ ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే కొత్త రైతులు కానీ ఇవన్నీ ఈ సాగు విధానాలను పాటించి మీరు అధిక లాభాలు ఆర్జించాలని మా పట్టు పరిశ్రమ శాఖ ద్వారా రైతులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రైతులందరూ పట్టు పరిశ్రమ చేపట్టి అధిక లాభాలు ఆర్జించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రసార వివరాలు వింటారు. నిలయంలో సమయం 7 గంటలకు వస్తుంది. ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వినవచ్చు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 మధురి గీతాలు వింటారు. హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 11:45 ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎంఎస్ ఇమాం బాషా గారు అందించే సూక్తులు వినవచ్చు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. అనంతరం వాణిజ్య ప్రకటనలు వినవచ్చు. 7:30 డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ రవితేజ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 మహిళా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో జీవనానందం మార్గం యోగా కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మౌనిక గారి అందించే కవితలు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలో పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గుర్త సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునః పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుమ్ అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1446 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కిసాన్ వాణి

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వినండి, వ్యవసాయంలో వాడే పురుగు మందుల డబ్బాలపై ఉన్న రంగులు, చిహ్నాలు మరియు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రులు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జె సాయిప్రసాద్ గారు తెలియజేసిన వివరాలు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రులు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జె సాయిప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరి రైతు సోదరులు ఉపయోగిస్తున్న పురుగు మందుల గురించి, అదేవిధంగా పురుగు మందు డబ్బాలపై ఉన్న రంగులు, చిహ్నాలు మరి వాటి వినియోగం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయిప్రసాద్ గారు.
1: నమస్కారం అండి
0: సాయిప్రసాద్ గారు. సాధారణంగా మన రైతులందరూ కూడా రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కానీ వాడుతున్నారు కదండి. మరి ముందుగా ఈ పురుగు మందుల డబ్బాలపై వివిధ రకాలైన రంగులు ఉంటాయి కదండి, మరి అవి వేటిని సూచిస్తాయి? మరి రైతు సోదరులు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: నమస్కారం రైతు సోదర సోదరిమణులారా. ప్రస్తుతం పంటలపై కీటకాలు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది రైతులు పురుగు మందు పేరు మాత్రమే చూసి వాళ్ళు ఆ పురుగు మందులను మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ మందుపై ఉండే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల పట్టీలు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. సో ఆ రంగుల గురించి తెలుసుకోకుండా ఎలాంటి అర్థాన్ని ఇస్తాయనేది తెలుసుకోకుండా రైతులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో ఈ రంగుల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా రైతులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల భద్రతను, పర్యావరణాన్ని మరియు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రైతు సోదరులారా, పురుగు మందుల డబ్బాలపై ఉండే రంగులు ఆ మందు ఎంత విషపూరితం అనేది తెలియజేస్తాయి. సో అందులో మనకి ముఖ్యంగా 4 రకాల రంగులు మనము పురుగు మందుల డబ్బాలపై చూడొచ్చు. మొదటిది ఎరుపు రంగు, అత్యంత విషపూరితము. పసుపు రంగు అధిక విషపూరితం అనేది గుర్తిస్తుంది. నీలం రంగు మోస్తారు విషపూరితం అనేది సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అనేది తక్కువ విషపూరితమైనది. సో ఈ రంగులను చూసి రైతులు మందు వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నిర్ణయించుకోవచ్చు.
0: మరి సాయిప్రసాద్ గారు, పురుగు మందుల డబ్బాలపై రంగులతో పాటు కొన్ని చిహ్నాలు కూడా ఉంటాయి కదండి, మరి ఈ చిహ్నాలు వేటిని సూచిస్తాయి? మరి రైతు సోదరులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. రైతు సోదరులారా, పురుగు మందుల డబ్బాలపై ఉండే రంగుల పట్టి సాధారణంగా త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఈ త్రిభుజాకారంలోనే మనకి ఇదివరకు నేను చెప్పిన 4 రంగులు అనేవి మనకి అందులో కనబడడం జరుగుతుంది.
0: మరి రైతు సోదరులు మీరు చెప్పిన విషయాన్ని గమనిస్తాను హర్షిద్దామండి. అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఈ ఎరుపు రంగు ఉన్న డబ్బాలు మనం చూసినట్టయితే మీరు ప్రమాదకరమైన చెప్తున్నారు కదండి, మరి రైతు సోదరులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
1: ఎరుపు లేబుల్ ఉన్న మందులు అత్యంత విషపూరితమైనవి. ఇవి శరీరంలోకి శ్వాసధార, చర్మం ద్వారా లేదా పొరపాటున నోటిలోకి వెళ్తే తీవ్రమైన విష ప్రభావం మన మానవ శరీరం పైన కలిగించే ఆవిష్కారం ఉంది. అందువల్ల రైతులు పూర్తి రక్షణ దుస్తులు ధరించాలి. రైతులు ఈ మందులను పొలంలో స్ప్రే చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. నిపుణుల సలహా మేరకే ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు తక్కువ విషపూరితమైన ప్రత్యామ్నాయ మందులను ఎంచుకోవడము మంచిది.
0: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు మీరు చెప్పిన రంగులు ఏవైతే పురుగు మందుల డబ్బాలపై ఉంటాయి కదండి, మరి ఏ రకమైన రంగు పురుగు డబ్బాలు వాడితే మంచిది అంటారు, మరి ఏవి వాడకూడదు అంటారు?
1: సో ఇక్కడ మనము గమనిస్తే మనకు 4 రంగులలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యంగా సూచించే రంగులలో ఆకుపచ్చ, నీలం లేబుల్ ఉన్న మందులను ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని మనము చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే రైతుల ఆరోగ్యానికి తక్కువ ప్రమాదం ఉంటుంది, అదేవిధంగా పర్యావరణానికి కూడా తక్కువ హాని జరుగుతుంది. సో ఉపయోగకర కీటకాలపై కూడా తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో వీటి అవశేషాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ మందులైనా సిఫార్సు చేసినా కూడా సో వాటి మోతాదు అనేది మనము కంపల్సరీగా చూసి మనం సూచించిన మోతాదులోనే ఈ మందులను వాడడము ఉపయోగించడము చాలా అవసరము.
0: మరి మీరు చెప్తున్న విధంగా ఆకుపచ్చ మరియు నీలం వాడాలని మీరు చెప్తున్నారండి, అంటే పర్యావరణానికి కానీ అదేవిధంగా రైతు సోదరులకు కానీ హాని జరగకుండా ఉంటుందని. మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, మరి రైతు సోదరులు ఈ పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో ఈ రంగులను చూసి కొనాల్సిన అవసరం ఏముందంటారు? మరి వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: చాలామంది రైతులు మందు పేరు మాత్రమే చూసి కొనుగోలు చేస్తారు, కానీ రంగు లేబుల్ కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ రంగు లేబుల్ ద్వారా మందు విషపూరిత స్థాయి తెలుస్తుంది. ఇదివరకు నేను చెప్పినట్లు నాలుగు రంగులు, ఆ నాలుగు రంగులలో ఆకుపచ్చ నీలం లేబుల్ ఉన్న రంగులు ప్రాధాన్యత ఇవ్వ

ఎందుకు ఎక్కువ అని అంటే విషపూరితం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని అవసరమైన రక్షణ చర్యలు తెలుసుకోవచ్చు, రైతు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు పురుగు మందు కొనుగోలు చేసే ముందు మార్కెట్లో ముందు రంగు లేబుల్ను తప్ప

0: చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీలం మరియు ఆకుపచ్చ లేబుల్ మందులు వాడేటప్పుడు స్ప్రే చేసే సమయంలో సిఫారసు చేసిన మోతాదులోనే ఈ మందులను వాడాల్సిన అవసరం ఉంటుంది. స్ప్రే తర్వాత చేతులు ముఖం శుభ్రంగా చేసుకోవాలి. ఖాళీ డబ్బాలను సురక్షితంగా పారవేయాలి. అంటే ఖాళీ డబ్బాలను మనము డైరెక్ట్గా పొలంలోనే పారేయకుండా వాటిని 2-3 సార్లు నీళ్లతో కడిగేసి పారేయాల్సిన అవసరం ఉంటుంది. సో గుర్తుంచుకోండి, రంగు ఏదైనా కావచ్చు కానీ పురుగు మందు అంటే జాగ్రత్త అనే భావన ప్రతి రైతులో ఉండాలి.
1: మరి రైతు సోదరులు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు కొనే సమయంలో మరి రైతులు డబ్బాలపై ఎట్లాంటి సమాచారాన్ని గ్రహించాలంటారు?
0: సో మనకు ప్రతి పురుగు మందు మార్కెట్లో అమ్మే ముందు రైతులకి పురుగు మందు డబ్బాల పైన చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆ పురుగు మందు ఏ ఏ పంటలకి స్ప్రే చేయాల్సింది అనేది ఒకటి చూపిస్తారు. అదేవిధంగా పురుగు లేదా తెగులు పేరు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సిఫారసు చేసిన మోతాదు కూడా వాళ్ళు ఆ డబ్బా పైన సూచించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పురుగు మందుల డబ్బా కొనే ముందు గడువు తేదీ చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము గడువు తేదీ చూసుకోకుండా మందు డబ్బాలను కొనడం జరుగుతుంది. వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇదివరకు చెప్పినట్టు రంగు లేబుల్ కూడా చూసుకోవాలి. అదేవిధంగా వేచి ఉండే కాలం, వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవన్నీ చూసిన తర్వాతే రైతులు ఆ మందు డబ్బాలని మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు డబ్బాలపై ఉన్న సమాచారం ఖచ్చితంగా చూడాలని మీరు అంటారండి?
0: అవునండి.
1: మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు వాడేటప్పుడు డబ్బాలపైన కొద్ది సమాచారం ఏదైతే ఎంత వాడాలి ఉంటుంది అండి, చాలా చిన్న చిన్న అక్షరాల్లో అది రాసింది ఉంటుంది. మరి రైతు సోదరులు దానికి మించిన మోతాదు వాడితే మరి ఎట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు?
0: ఇప్పుడు మనకి రైతు సోదరులు కొన్నిసార్లు 2 ml ఒక 1 లీటర్ అనే ఒక మందు వాడాల్సి వచ్చినప్పుడు రైతు సోదరులు దాన్ని గమనించకుండా 2-3 సార్లు ఎక్కువ వేయడం జరుగుతుంది. అందులో 2 ml బదులుగా 4 ml 6 ml వేయడం జరుగుతుంది. సో వాటి వల్ల ఎక్కువ మోతాదు వాడడం వల్ల ఒకటి ఖర్చు పెరగడం జరుగుతుంది. రైతు ఒక ఎకరానికి 1 లీటర్ మందుని సిఫారసు చేసినప్పుడు 1 ఎకరానికి 3 లీటర్ల మందుని వాడడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పంటకు నష్టం కలుగుతుంది. సో మనకి ఏదైనా పైరు కావచ్చు, పంట కావచ్చు, ఎంత మందు తీసుకోవాలో అంతే మందు తీసుకుంటుంది. సో పురుగులు వాటిని ఆహారంగా, మనం ఎక్కువగా మందుని స్ప్రే చేసినప్పుడు అవి వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అదొకటి ఇబ్బందిగా ఉంటుంది. పురుగుల్లో నిరోధకత పెరుగుతుంది. అంటే పురుగులు ఒక టైంలో కొంత మట్టికి మందు వాడినప్పుడు కొంత పురుగులు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు పురుగులు ఆ మందుని ఆహారంగా చూసుకుంటూ వీటిని తినడం జరుగుతుంది. కాబట్టి నిరోధకత అనేది పెరుగుతుంది. ఆహారంలో అవశేషాలు పెరుగుతాయి, ఉపయోగకర కీటకాలు చనిపోతాయి. అందువల్ల ఎల్లప్పుడూ సిఫారసు చేసిన మోతాదునే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
1: మరి మీరు అన్నట్టుగా రైతు సోదరులు ఈ విషయాలు గమనించాలండి. అదేవిధంగా శాస్త్రవేత్తలు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు కానివ్వండి, పిచికారీ సమయంలో రైతు సోదరులు అదేవిధంగా రైతు కూలీలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదండి, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ పిచికారీ సమయంలో?
0: సో రైతులు ముఖ్యంగా మనము ఏదైనా మందు పిచికారీ చేసినప్పుడు పొలంలో రైతులు అతి ముఖ్యంగా ఈ మందులని మనకు 6 నుంచి 9 గంటల వరకు లేకపోతే 4 నుండి 6 గంటల వరకు పిచికారీ చేయడం ఉత్తమం. ఎందుకు అనంటే ఏదైనా మందు మనము సూర్యరశ్మిలో మనము స్ప్రే చేసినట్లయితే అది ఆవిరైపోవడం వల్ల మన మందు ప్రభావం అనేది మనకి అంతగా కనబడకపోవచ్చు. అందుకని 6 నుంచి 9 గంటల వరకు ఈ సరైన టైంలో

0: వాళ్ళు చేతులకి తొడుగులు వేసుకుని కలపాలి, బూట్లు ధరించాలి, కళ్ళద్దాలు ధరించాలి, పూర్తి చేతుల చొక్కా ధరించాలి. ఇవి పురుగు మందు ప్రభావం నుండి మనల్ని రక్షిస్తాయి. అదేవిధంగా మనకి గాలి ఎదురుగా స్ప్రే చేస్తే మందు రైతు మీద పడుతుంది కాబట్టి అందువల్ల ఎల్లప్పుడూ గాలి వెళ్లే దిశలోనే రైతులు పురుగు మందులని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: మరి సాయిప్రసాద్ గారు, మనకు పురుగు మందుల విషయానికి వస్తే, అంటే రసాయనిక మందుల విషయానికి వస్తే, గడ్డి మందు, తెగుళ్ల మందు, పురుగుల మందులు ఉన్నాయి కదండి, చాలామంది రైతులు వీటిని కలిపి వాడుతుంటారు, మరి దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం ఉందంటారు?
0: సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే రైతులు పొలంలో ఏదైనా పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు ఒకే సమయంలో రెండు లేక మూడు మందులను కలిపి పిచికారీ చేయడం జరుగుతుంది. సో ఇది సరైన నిర్ణయం కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లేకపోతే అధికారులు మేము ఎలా సూచిస్తే అలా మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఈ రెండు లేక మూడు మందులను కలిపి మనం స్ప్రే చేసినట్లయితే అది రైతుకి భారమే అవుతుంది, అంతేగాని మనకి పంట మీద ఎలాంటి ప్రభావం చూపించదు. సో దానివల్ల పంట దెబ్బతింటుంది, మందు ప్రభావం తగ్గుతుంది, అదేవిధంగా ఖర్చు పెరిగిపోతుంది. ఇలాంటి కారణాల వల్ల మనము ఎలా శాస్త్రవేత్తలు సూచిస్తే అట్లనే మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా రైతు సోదరులు మరి ఖచ్చితంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించాలండి. మరి సాయిప్రసాద్ గారు, పురుగు మందుల డబ్బాలు వాడిన తర్వాత ఈ ఖాళీ డబ్బాలను మరి ఎక్కడ పెట్టాలి? ఈ ఖాళీ డబ్బాల వల్ల రైతులు కానివ్వండి, రైతుకులు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు?
0: సో మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత ఏవైతే మనకి ఖాళీ డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాలని వాళ్ళు ఇంటి అవసరాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. ఇది సరైన నిర్ణయం కాదు. వీటిని మనము స్ప్రే చేసిన తర్వాత ఈ డబ్బాలని మూడు సార్లు నీటితో కడగాలి, మళ్ళీ వాటిని పగలగొట్టి సురక్షితంగా పారవేయాలి. ఎప్పుడూ ఆహారం లేదా నీరు నిల్వ చేయడానికి ఈ డబ్బాలని ఉపయోగించరాదు. ఎందుకు అనంటే మనకి ఈ పురుగు మందుల అవశేషాలు అనేటివి అందులో ఎక్కడో ఏ మూలనో ఉండిపోతాయి. ఆ పురుగు మందుల అవశేషాలు మన ఆహారం లేకపోతే నీళ్లలో కలిసి మన బాడీలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి ఎన్నో రకాల హాని జరుగుతుంది. రకరకాల రోగాలు, అందులో ముఖ్యంగా తెలుసుకుంటే క్యాన్సర్ లాంటి రోగాలు మనకి చాలా కనబడుతూ ఉంటాయి. అందుకని వీటిని ఇంటి అవసరాల కొరకు వాడకుండా పారేయడము ఉత్తమం.
1: మరి రైతు సోదరి విషయాలు గమనించారండి. అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇప్పుడు రైతుకి అవగాహన లేకుండా ఒకవేళ పురుగు మందుల్ని పిచికారీ చేసి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ప్రభావానికి గురైనప్పుడు వెంటనే మరి ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
0: సో మనకి ఎప్పుడైతే రైతులు ఈ పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతీయడం జరుగుతుంది. సో అందులో భాగంగా కొన్ని లక్షణాలు మనకి కనబడతాయి. అందులో తలనొప్పి, వాంతులు, తల తిరగడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరుగుతుంది, చెమటలు పట్టడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు కనుక మనకి కనబడితే రైతులు ఎంబటే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి వెంటనే వీళ్ళు స్వచ్ఛమైన గాలిలోకి తీసుకెళ్ళాలి, కలుషిత దుస్తులు తొలగించాలి, సబ్బుతో శరీరాన్ని కడగాలి. మళ్ళీ చివరికి ఒకవేళ పురుగు మందుల ప్రభావానికి గురైతే రైతులు ఈ లక్షణాలని ఎప్పుడైతే చూసినప్పుడు ఈ పురుగు మందు డబ్బా లేబుల్ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టయితే డాక్టర్ గారు వాళ్ళు ఎలాంటి పురుగు మందు ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది వాటిని చూసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళు ఎంబటే ట్రీట్మెంట్, వైద్య సహాయం అందించడం జరుగుతుంది.
1: మరి సాయిప్రసాద్ గారు, ఈ గడ్డి మందులు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానివ్వండి, పురుగుల మందులు కానీ మరి పర్యావరణంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందండి?
0: సో మనం ముఖ్యంగా ఏదైతే పురుగు మందులు వాడుతున్నామో ఆ పురుగు మందులు ప్రభావం అనేది మన పురుగుల మీదనే ఉంటుందనేది మన ఆలోచన. దానికి విరుద్ధంగా కొన్ని నష్టాలు మనకి పర్యావరణంలో జరగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము పిచికారీ చేసిన పురుగు మందుల వల్ల నీల కాలుష్యం అనేది చాలా జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యము, మళ్ళీ తేనెటీగలు మరణిస్తున్నాయి. ఈ తేనెటీగలు మరణించినప్పుడు మనకి ఈ పాలినేషన్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పర్యావరణంలో ఉన్న పక్షులు, చేపలకు కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాలు అనేటివి మనము పరిగణలకు తీసుకోకుండా మనము ఓన్లీ పురుగుల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో పురుగు మందులను కొడుతున్నాము, కానీ వీటిని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
1: అంటే రైతు సోదరులకు ముందు తరాల వారికి మంచి పర్యావరణం అందించే బాధ్యత కూడా ఉందని మీరు చెప్తున్నారండి. మరి అదేవిధంగా

0: ప్రసాద్ గారు, ఈ సమగ్ర కీటక నిర్వహణ విషయంలో రైతు సోదరులకు ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
1: ఈ సమగ్ర కీటక నిర్వహణ అంటే ఏంది అని అంటే, ముఖ్యంగా మనము కొన్ని జీవ పురుగు మందులను వాడాలి. అదేవిధంగా కొన్ని ఫిజికల్ మెథడ్స్తో పురుగులను ట్రాప్ చేసే ఫెరమిన్ ట్రాప్స్ని మనం వాడాలి. సో వీటి వల్ల ఒకవేళ పురుగులు కంట్రోల్ కాకపోతే చివరికి మనము ఈ పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో ముఖ్యంగా మనము పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఒకటే పంట కంటిన్యూగా మనము ఖరీఫ్లో మళ్ళీ యాసంగిలో వేయడం వల్ల మనకి ఒకే రకమైన పురుగు మన పొలంలో కనబడడం జరుగుతుంది. దానివల్ల ఆ పురుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందువల్ల పంట మార్పిడి కంపల్సరిగా చేయాలి. అదేవిధంగా జీవ నియంత్రణ అనేది జరుగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మనము పురుగు మందులను వాడతాము. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో అవసరమైనప్పుడే పురుగు మందులను వాడడం జరుగుతుంది.
0: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇంతకుముందు మీరు ఈ పురుగు మందుల పిచికారి సమయంలో రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పురుగు మందుల్ని పిచికారి చేయాలో తెలియజేశారు? అంటే కన్నద్దాలు ధరించడము, లేకపోతే మాస్క్ పెట్టుకోవడము, గ్లౌజ్ పెట్టుకోవడము. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనం ఎంత సమయానికి పొలంలోకి వెళ్ళొచ్చు అంటారు? మరి ఏ సమయంలో వెళ్తే సురక్షితం అంటారు?
1: ఇది చాలా ముఖ్యమైన విషయము. పురుగు మందులు పిచికారి చేసిన వెంటనే పొలంలోకి వెళ్ళకూడదు. సాధారణంగా 24 గంటల నుండి 45 గంటల వరకు లేదా లేబుల్పై సూచించిన కాలం వరకు వేచి ఉండాలి. వెంటనే పొలంలోకి వెళ్తే పొలము పైరు మీద ఉన్న మందు మన చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు మరియు వ్యవసాయ కూలీలు సూచించిన ప్రకారము మనము పొలంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించాల్సిన అవసరం ఉంది.
0: మరి సాయిప్రసాద్ గారు, ఇంతవరకు జాగ్రత్తలు అదే విధంగా రైతు సోదరులు పురుగు మందులు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు కదండి. మరి ఈ పురుగు మందులు వాడినప్పుడు అవి ధాన్యాలు కావచ్చు, లేదా కూరగాయలు కావచ్చు, కోతకు ఎప్పుడు అనువైన సమయం అండి అది?
1: ప్రతి పురుగు మందుకి ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, వేచి ఉండే కాలము. ఇది 3 రోజుల నుండి 21 రోజుల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. సో ప్రతి పురుగు మందు మనము వాడిన స్ప్రే చేసిన ఎంబటే మనము కూరగాయల్ని కానీ ఆ పంటని కానీ ఎంబటే కోయరాదు. ఈ కాలాన్ని పాటించకుండా కోత కోస్తే ఆ పురుగు మందుల అవశేషాలు ఆహారంలో ఉండి వినియోగదారుల ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి. కాబట్టి లేబుల్పై ఉన్న సూచనలను తప్పనిసరిగా రైతులు అనుసరించాలి. అదేవిధంగా ఒకవేళ కోత కోసిన తర్వాత కూడా, 3 రోజుల తర్వాత కూడా కోత కోస్తే ఆ పంటని, కూరగాయలైతే పర్టికులర్గా, వాటిని మనము ఉప్పు నీళ్ళలో కడిగి, అదేవిధంగా మంచి నీళ్ళలో ఒక 2 నుంచి 3 సార్లు కడిగి వాటిని మనము వంటకి ఉపయోగించడం అనేది మంచిది.
0: మరి రైతు సోదరులు అదేవిధంగా వినియోగదారులు కూడా విషయాలు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు ఈ పురుగు మందులు, తెగుళ్ల మందులు కొనే సమయంలో ఒకవేళ గడువు ముగిసిన డబ్బాలు కొంటే మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? మరి రైతు సోదరులు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో?
1: గడువు ముగిసిన పురుగు మందులు వాడకూడదు. అవి ప్రభావం తగ్గిపోవచ్చు లేదా కొన్నిసార్లు పంటకు హాని కలిగించవచ్చు. రైతులు కొనుగోలు చేసే సమయంలో మరియు వాడే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా పురుగు మందు డబ్బాపై పరిశీలించాలి. గడువు ముగిసిన మందులను వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. సో ఇలా వాడితే కనుక మనకి ఆ పురుగు మందు యొక్క ప్రభావము ఎంత ఉండాలో అంత మనకి మన పంటపై అంత ప్రభావం చూపించదు.
0: మరి మీరు చెప్పిన విషయాలు కూడా రైతు సోదరులు గమనించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, సాధారణంగా పంటపై వచ్చిన పురుగుని చంపడానికి రైతు సోదరులు పిచికారీలు చేస్తున్నారు కదండి, రసాయనాలన్నీ. మరి ఈ పిచికారీ చేసేటప్పుడు మనకు తేనెటీగలు కానివ్వండి, ఇతర ఉపయోగకరమైన కీటకాలు కూడా దీనివల్ల ప్రభావం చెందుతున్నాయి కదండి. మరి ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి రైతు సోదరులు వాటిని కాపాడుకోవాలంటే ఎట్లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉందంటారు?
1: ముఖ్యంగా తేనెటీగలు పంటల పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. పంట పుష్పించే సమయంలో పురుగు మందుల పిచికారిని వీలైనంత వరకు నివారించాలి. అవసరమైతేనే సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అలాగే తేనెటీగలకు తక్కువ హాని చేసే మందులను ఎంపిక చేయాలి. దీనివల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా ప్రకృతి సమతుల్యత కూడా కాపాడబడుతుంది.
0: మరి సాయిప్రసాద్ గారు, చివరిగా రైతు సోదరులకు మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి ఈ పురుగు మందుల వాడకం విషయంలో?
1: ప్రియమైన రైతు సోదర సోదరిమణులారా, పురుగు మందులు పంట రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ వాటిని సురక్షితంగా మరియు శాస్త్రీయంగా ఉపయోగించడం మన బాధ్యత. పురుగు మందు డబ్బాలపై ఉండే రంగుల గుర్తులను అర్థం చేసుకోవడం ద్వారా సరైన మందును ఎంచుకోవచ్చు మరియు ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఎల్లప్పుడూ లేబుల్ చదవండి, సిఫారసు చేసిన మోతాదునే వాడండి, రక్షణ పరికరాలు ధరించండి మరియు సమగ్ర కీటక నిర్వహణ పద్ధతులను అనుసరించండి. గుర్తుంచుకోండి, సరైన మందు, సరైన మోతాదు, సరైన సమయం, సరైన పద్ధతి, ఈ సూత్రం ద్వారా మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆరోగ్యం, వినియోగదారుల ఆరోగ్యం మరియు పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటాయి. ధన్యవాదాలు. జై కిసాన్.
0: మరి సాయిప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు పురుగు మందుల పిచికారులు, అదేవిధంగా కొనుగోలు చేసే సమయంలో రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ గురించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
0: ఇంతవరకు మీరు వ్యవసాయంలో వాడే పురుగు మందుల డబ్బాలపై ఉన్న రంగులు, చిహ్నాలు మరియు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయిప్రసాద్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है. अन्नदाता का बढ़ता मान पीएम किसान. प्रधानमंत्री किसान मान धन योजना.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: आया खुशियों का पैगाम पीएम किसान, पीएम किसान।
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: अन्नदाता का बढ़ता मान पीएम किसान।
3: सर्वोत्तम रैतु पुरस्कारं लभिंचिंदी हरिकि। హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదెలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1850 1551.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
6: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
5: నిజంగా?
4: 16 నెలల నిజం.
7: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1850 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
8: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాల వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 23 నుంచి 28 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 41 నుంచి 54% మరియు మధ్యాహ్నం 36 నుండి 48% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: అందులో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
2: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నశాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
3: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో

0: తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజ గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజ మేడం గారు.
1: నమస్కారం మేడం.
0: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
1: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్, మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
0: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
1: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటై ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ వీళ్లకు చాలా, అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గాని, ఇది యువతకు చాలా చాలా హానికరం.
0: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
1: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్, మద్యపానం అంటాము, టొబాకో అంటాము. అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
0: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
1: సో వీళ్ళు ఎందుకు గురై అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతూ ఉన్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి. అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు, అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి, అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
0: ఈజీగా కూడా ఉంది.
1: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
0: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో గాని, ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో, వీటన్నిట్లో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
1: ఒకటి, చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్.
0: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుంది,
1: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
0: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
1: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
0: ఉండదు, వాళ్ళని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
1: ఇన్సల్ట్ చేస్తారు.
0: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు,
1: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
0: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
1: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
0: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బాగానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్లిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
1: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్లలో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
0: స్వింగ్స్ అంటే అందులో
1: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి వాళ్ళని. గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
0: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము, కానీ అది ముదిరిపోతే కష్టమైపోతుంది,
1: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, డి అడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
0: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాలు వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుంది అంటారు?
1: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది, అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్లడం జరుగుతుంది. సో ఇలా మనం ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.

0: అయితే మేడం మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
1: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్లు ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్లలో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది, అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయి ఉంటారో వాళ్లకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
0: బాగుంది మేడం, మా శ్రోతలకి మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
1: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

మరి మన ఈ కార్యక్రమానికి ఈ శ్రోత ఇక్కడ నుండి ఉత్తరం రాశారు, చూద్దాం. కార్యక్రమంలో ముందుగా గౌరవనీయులైనటువంటి ఎఫ్ఎం నిజామాబాద్ డైరెక్టర్ గారికి మా యొక్క నమస్కారాలు అంటూ, మునిపల్లి నుండి కొంగి రాజమణి, అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వ్రాయినది ఏమనగా మా ఉత్తరం చదువుతున్నందుకు డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి ధన్యవాదాలు. మాకు కూడా మాకు నచ్చిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మునిపల్లి అశోక్ గారికి ఏదైనా మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వారి కోసం

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి. ప్రకటనలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 20వ తేదీ అనగా శనివారం ఉదయం 8 గంటలకు ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట డియర్ కామ్రేడ్ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ నిజామాబాద్ నుండి కె రామ్కిషన్ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరొక మనకా ఈ నెల 21వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. మహాత్మా సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్ మరియు వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు అభిరుచి వింటున్నారు. వింటున్న శ్రోతలకు మరి గమనిక, ఈ నెల 21వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాస్టిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్టోక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాతి పాట ఖైదీ బాబాయ్ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మెట్పల్లి మండలం వెల్లుల్ల శివాజీనగర్ నుండి వేముల రాజేశ్వర్, రాధా వేముల రాజశేఖర్, గౌతమి శ్రీనిధి, నవ్యశ్రీ, రామకృష్ణ, లత మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

తల్లి నన్ను మన్నించి తన వాడంటున్నది, ఒక తల్లి మనసు నన్నింకా పగవాడంటున్నది. ఈ పల్లె నన్ను మన్నించి తన వాడంటున్నది, ఒక తల్లి మనసు నన్నింకా పగవాడంటున్నది. ఈ తప్పు ఎవరిదంటే ఇది తదపే

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మనసు శరీరం సంబంధం గురించి, మానసిక సమస్యల గురించి మానసిక వ్యాధుల వైద్యులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:58 గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరి పాట రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్ శ్యామల వెంకటేష్, సూర్యకళ రేఖా చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి కుమార్, విజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట ప్రేమ కథా చిత్రం సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం చివరిగా ఈ పాట వినిద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 56 సెకండ్లు. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి టీవీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఉగ్ర నరసింహ సినిమాలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పల్లెటూరి మునగాడు సినిమాలోని ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం మధుర గీతాలు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో మీరు విన్న పాట ప్రేమలేఖలు సినిమాలోనిది. ఇప్పుడు విందాం. రామాయణం సినిమాలోని పాట వింటున్నారు.

0: అదే అదే అదే
1: ఇంత నేను తెలుసుకున్నది.
2: శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రాముడు భీముడు సినిమాలోనిది.

కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాటను విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:45 దాటి 17 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50

నిమిషాలకు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై హింద్.